శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై ఇవాల్టి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తారీఖు ఆదివారం. నిలయంలో సమయం 5:56 దాటి 47 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రభోద గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: abroad for over 22.79 lakh candidates. The examination will be held from 2 p.m. to 5:15 p.m. The examination is being conducted in English and 12 Indian languages. Ahead of the examination, the National Testing Agency conducted nationwide mock drill yesterday to verify all system jammers, CCTV, frisking staff and biometrics. The NTA said that it is fully prepared for the smooth, fair, transparent conduct of the examination. Union Minister of Ports, Shipping and Waterways, Sarbanand Sonowal, has said that three Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo with 94 Indian crew members have successfully transited the Strait of Hormuz yesterday and are en route to India. These oil tankers are Desh Vaibhav, Desh Vibhor and Sanmar Herald. In a social media post, Mr. Sonowal said that under the decisive leadership of Prime Minister Narendra Modi, the government is working on highest priority to secure India's maritime interests. Prime Minister Narendra Modi will commission three indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agre in Kolkata today. Designed by the Navy's Warship Design Bureau and built by Garden Reach shipbuilders and engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. INS Dunagiri, a Project 17A stealth frigate, is armed with BrahMos missiles and medium-range air defense systems. Minister for Railways, Information and Broadcasting and Electronics and Information Technology, Ashwini Vaishnav, will inaugurate and dedicate several key railway infrastructure projects aimed at enhancing passenger amenities and strengthening the rail network in Rajasthan today. He will flag off the Lalgarh Sabarmati Express from Bikaner Railway Station. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undaf scored twice. Earlier, Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: భక్తి రంజని కార్యక్రమంలో సూర్య భగవానుని భక్తి గీతాలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా సూర్య భగవానుని భక్తి గీతాలు విందాం.

0: సూర్య భగవానుని భక్తి గీతాలు విన్నారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువులో తామర
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇవాటి భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:30 కావస్తోంది. మరి కాసేపట్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో గల రెడ్ రోడ్ నుండి నిర్వహించనున్న జాతీయ సామూహిక యోగా ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

శ్రోతలు, ఈ ప్రసారంలో 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంల సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నెల్లూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రేయస్ అమరనారాయణ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంతో ఆత్మకూరు పట్టణ ప్రజలకు తాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరులో 15 కోట్ల రూపాయల నిధులతో అమృత్ 2.0 పథకం కింద చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు 9 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పట్టణ పరిధిలో 1500 గృహాలకు కొత్త తాగునీటి కనెక్షన్లు అందించేలా ప్రణాళికను రూపొందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను జిల్లాలోని అర్హులకు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నెల్లూరు లోక్సభ సభ్యులు జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఇప్పటికే ఆలస్యమైనందున వేగవంతంగా పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి సూర్యఘర్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. జూలై 14 వరకు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరు సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటరు జాబితాను జూలై 21న విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరణకు జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ సందీప్ మాథుర్ తెలిపారు. విజయవాడ నుంచి గూడూరు వరకు ఆయన ప్రత్యేక రైలులో ప్రయాణిస్తూ వివిధ స్టేషన్లను ఆయన పరిశీలించారు. విట్రకుంట రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న వేలాది ఎకరాల భూములను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెల్లూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 20,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది పనులను చేపట్టినట్టు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామన్నారు. జూలై ఆఖరు కల్లా రాష్టంలో టిట్కో గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్, విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

0: గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ది, డిజిటల్ విద్య మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ఊతం లభిస్తుందన్నారు. రాష్టంలో భూ రికార్డులను ప్రక్షాళన చేయడంతో పాటు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రీసర్వేను నిర్వహిస్తోందని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోనక్కి కూర్మనాథ్ తెలిపారు. దగదర్తి, బోగోలు, మనుబోలు మండలాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, సమాచార లేఖ విన్నారు. రచన అమర్ నారాయణ, వ్యాఖ్యానం కల్పనా మధిర, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నెల్లూరు జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కొంచెం సేపట్లో కర్ణాటక సంగీత
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు

0: ఇవాల్టి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వినండి.
1: బాలానందం ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రార్థన గీతంతో మన ముందుకొస్తున్నారు మెహసన్ సయద్ బాషా 4వ తరగతి నుండి. విందామా?

0: మాతరం.
1: అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఆలపించడానికి వస్తున్నారు 5వ తరగతి నుండి సానియా, లతీఫా, జాహ్నవి.

0: రుద్రమ్మ భుజ శక్తి మల్లెమ్మ పతి భక్తి తిమ్మరుది యుక్తి కృష్ణరాయల కీర్తి మా చౌలు రింగుమణి మారుం రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి.
1: ఇప్పుడు 4వ తరగతి నుంచి రోష్ణి దురాశ దుఃఖానికి చేటు అనే కథ వినిపించడానికి ముందుకొస్తుంది, విందామా మరి.
2: దురాశ దుఃఖానికి చేటు. ఒక ఊరిలో ఒక పేదవారు ఉండేవాడు. అతనికి చిన్న గుడిసె ఉండేది. తన భార్యతో కలిసి కష్టపడి జీవించేవాడు. ఒకరోజు తన ఇంటిలోని బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. అది చూసి వారు చాలా ఆనందపడ్డారు. ఆ బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ బంగారు గుడ్లు అమ్మి వారు ధనవంతులు అయ్యారు. పెద్ద భవనం కట్టుకున్నారు. చాలా ఆనందం.

0: సుఖంగా జీవించసాగారు. వారికి దురాస కలిగింది. రోజుకు ఒక బంగారు గుడ్డు, దేనికి ఒకేసారి బాతును కోసి అన్ని బంగారు గుడ్లు అమ్మి ఒకేసారి మరి ధనవంతులు కావాలనుకున్నారు. వెంటనే బాతును కోశారు. బాతు కడుపులో ఒక గుడ్డు కూడా లేదు. అది చూసి బోరు బోరున ఏడిచారు. దురాశకు పోయి దుఃఖాన్ని తెచ్చుకున్నారు.
1: ఇప్పుడు 5వ తరగతి నుండి కిషోర్ కుమార్, సయ్యద్ బాషా, మహమ్మద్ సాద్ బలే తాత మా బాపూజీ గేయం పాడడానికి వస్తున్నారు. విందామా?
2: బలే తాత మా బాపూజీ, బాలల తాత బాపూజీ, బోసి నవ్వుల బాపూజీ, చిన్ని పిల్గా బాపూజీ, బలే తాత మా బాపూజీ, బాలల

0: గజగజలాడే సామ్రాజ్యం, మలకల వెంచని స్వరాజ్యం, మలకల వెంచని స్వరాజ్యం. భలే తాత మా బాపూజీ, బాలల తాత బాపూజీ, సత్య అహింసల శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు, మానవ ధర్మం బోధించాడు, మహాత్ముడే ఇలా వెలిశాడు, మహాత్ముడే ఇలా వెలిశాడు. భలే తాత మా బాపూజీ, బాలల తాత బాపూజీ.
1: కార్యక్రమంలో ఇప్పుడు పద్యాలు వినిపించడానికి 4వ తరగతి నుండి అబ్దుల్ రెహమాన్, సాద్, సయ్యద్ బాషా, రోష్ని, అమేరా వస్తున్నారు. విందామా?

0: భావం తల్లి మనసును కష్టపెట్టకూడదు, నాన్న పనులకు కష్టం చేయకూడదు, ఎందుకంటే అమ్మా నాన్నలు దేవునితో సమానం.
1: అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిడతెగక పారు నేరుని ద్విజుడు, చప్పడిన ఎవరు నుండు చెప్పడాకున్నట్టు ఎవరు చెరుకు సుమతి. భావం ఓ మంచి బుద్ధి గలవాడా, అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించేనది మంచి చెడు చెప్పే పండితుడు. ఉన్న ఊర్లో ఉండు, అవిలేని ఊర్లో నివసించవద్దు.
2: నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాకు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికాంబ హంస కాళికాంబ. భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది, సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
1: ధనము కూడా పెట్టి దానంబు చెయ్యక తాను తినక దస్త దాచుగాక, తేనెటీగ కూచి తెలువరికీయదా విశ్వదా విరామ వినురవేమ. భావం సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి లేక తాను తినాలి, ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడా విడితే చివరికి అది బాటసారుల పారవుతోంది కదా.
3: పరుల కొరకే నదులు ప్రవహించు, గోగులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పన్మాదమున్నద లలిత సుగుణ జాల తెలుగు బాల. భావం ఇతరుల

ఇప్పుడు 5వ తరగతి నుండి లతీఫా, సానియా, తమిళ్ సెల్వి ఏ దేశమేగిన దేశభక్తి గీతం పాడడానికి వస్తున్నారు. విందామా?

స్వర్గఖండమున ఏ మంచి పువ్వులం ప్రేమించినా నినమోచే ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురు సోపునందాక ఓడల జండలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలి మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాల గీతమును.

0: మహాభారతము
1: కార్యక్రమంలో ఇప్పుడు రెండవ తరగతి నుండి పూజిత్, దిగ్విజయ్ చిలకల్లారా చిలకల్లారా గేయం పాడడానికి వస్తున్నారు. విందామా మరి.
2: చింత చెట్టు చిలకలి తోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా వద్దు వద్దండి, కొబ్బరి చెట్టు చిలకలి తోటి

0: కార్యక్రమంలో ఇప్పుడు రెండవ తరగతి నుంచి పూజిత్ పద్యాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. విందామా?
1: వినదగు ఎవరు చెప్పిన విన్నంతనే వేగపడక వివరింపదగు కలికల్ల నిజము తెలిసిన మనుజిడిపో నీటి పరుడు మహిళ సుమతి బామ్ ఎవరెంబు చెప్పినా వినాలి, వినగానే తొందరపడి ఏదో ఒక చేయొద్దు, బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఏ

0: దీని సుమతి బాంబ్ రాలి పిందలేరదు, బంధువులతో పులించి దోషించరాదు, యుద్ధరంగం నుండి పారిపోరాదు, గురువులు మాటలు జవదాటరాదు.
1: కార్యక్రమంలో ఇప్పుడు 1వ తరగతి నుండి రెడ్డిలాష్య, లోకిత, తకదిమితోం గేయం పాడడానికి వస్తున్నారు. విందామా మరి.

కార్యక్రమంలో ఇప్పుడు 5వ తరగతి నుండి మహమ్మద్ అఫ్రిద్ జయగీతం వినిపించడానికి మన ముందుకు వస్తున్నాడు. విందామా మరి?

0: దాన ధర్మ పతక నిర్మాత భూమి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తదా దద జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర వేదాలను శోధించి వేదాంతమునధికమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడ అయిన బ్రోధి ప్రియ జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంరక్షి జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాతములను కూర్పగా జన్మ మెల్ల పోరాడిన జనగణ విప్లయ యోధ జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి పంకమును మదించి మహిగి పరిమళ మొసగిన సూరి జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర రాళ్లకు జీవం పోసి మోళ్లను చిగురింపచేసి మట్టి నుండి మానవులను మలిచిన కాన్మ జన్మ జయ జయ జయ అంబేద్కర జయ దళిత జనస్వర.
1: కార్యక్రమంలో ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ తెలుసు కదా, సంక్రాంతి పండుగకు రకరకాల పాటలు గొబ్బిళ్ళ పాటలు ముగ్గులు అన్నీ చూసింటాం మనం. ఆ గొబ్బిళ్ళ పాట మేము చక్కగా పాడతామంటూ మన ముందుకు నాలుగో తరగతి విద్యార్థులైన రోష్ని అమేరా మెహసన్ వస్తున్నారు. ఆలస్యం చేయకుండా విందామా మరి.

కార్యక్రమంలో ఇప్పుడు 4వ తరగతి నుండి మహమ్మద్ రిజ్వాన్ మెహసన్ తేనెల తేటల మాటలతో గేయం ఆలపించడానికి వస్తున్నారు. విందామా?

0: పక్కనే కొలిచెదమా.
1: ఇప్పుడు 5వ తరగతి మహమ్మద్ సాద్ అబద్ధాలు చెప్పరాదు అనే కథ మనకందరికి వినిపించడానికి వస్తున్నాడు, విందామా మరి.
0: ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కలడు. ఒకరోజు ఆ రైతు తన కుమారునికి తమ గొర్రెలను మేపమని, పులి వస్తే గట్టిగా కేక వేస్తే పొలంలో పని చేసుకునే వారితో కలిసి వస్తానని చెప్పాడు. కొంతసేపటికి ఆ పిల్లవాడు నాన్నో పులి అని కేకలు వేశాడు. ఆ తండ్రి తన పనిని వదులుకొని అందరితో కలిసి పరుగు పరుగున వచ్చి ఏది పులి అని అడిగాడు. పులి లేదు, గిల్లి లేదు, తమాషకు అరిచాను అన్నాడు. మరి కొంతసేపటికి ఆ పిల్లవాడు నాన్నో పులి అని కేకలు వేశాడు. మళ్ళీ ఆ తండ్రి పరుగు పరుగున వచ్చి ఏది పులి అని అడిగాడు. పులి లేదు, గిల్లి లేదు, తమాషకు అరిచాను అన్నాడు. తండ్రి కోపంగా వెళ్ళిపోయాడు. ఈసారి నిజంగానే పులి వచ్చింది. పిల్లవాడు భయపడి నాన్నో పులి అని ఎన్నిసార్లు కేకలు పెట్టినా తన తండ్రి రాలేదు. పులి గొర్రెను చంపి తీసుకొని వెళ్ళింది. ఆ పిల్లవాడు ఏడుస్తూ జరిగింది తన తండ్రికి చెప్పాడు. అబద్ధాలు ఎల్లప్పుడూ నమ్మరని, తగిన నష్టం జరుగుతుందని తన కుమారునికి చెప్పాడు. అప్పటి నుండి ఆ పిల్లవాడు అబద్ధాలు చెప్పడం మానేశాడు.
1: ఇంతవరకు మీరు బాలానందం చిన్నపిల్ల కార్యక్రమం, పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: ఇప్పుడు పాట విందాం విశ్వాసం చిత్రం నుంచి.

ఇవాళ్టి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు కార్యక్రమంలో. ముందుగా నాన్నకు ప్రేమతో, ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వీయ రచనలో సంగీతం సమకూర్చిన గీతం ఇప్పుడు వినేద్దాం. గానం దేవిశ్రీ ప్రసాద్, సాగర్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి. ఈ చిత్రం కోసం జస్ప్రీత్ జస్ట్, సుచిత్ర ఆలపించిన రామజోగే శాస్త్రి గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: శ్రోతులు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానసిక శ్రేయస్సుకు యోగా ధ్యానం ఆవశ్యకత, ఈ అంశం గురించి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ డి సరిత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 103.2, 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు చిత్రకుసుమాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జావేద్ అలీ చిన్మయ్య ఆలపించిన భువనచంద్ర గీతం, యార్ రెహమాన్ సంగీతంలో రోబో ఈ చిత్రం నుంచి.

0: ఎంచుకోండి. ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
4: దీనికి ఇంత అందరొచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
5: కానీ నాయనమ్మా, మీకోసం
6: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
6: ఆర్బీఐ అంటుంది?
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, అనంతరం ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయ కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. చిత్రకుసుమాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సెవెన్త్ సెన్స్. ఈ చిత్రం నుంచి విందాం గానం. విజయప్రకాష్, కార్తీక్, రీటా, శాలిని. గీతం భువనచంద్ర, సంగీతం హారీష్ జయరాజ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 6:30 నుండి 2026 ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. చిత్రకుసుమాల కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. ఛాంపియన్ చిత్రం నుంచి గానం రామ్ మిర్యాలా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం కోసం సాకేత్ కోమండూరి, సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
2: నూట 3.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుసుమాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. హేషమ్ అబ్దుల్ వాహెబ్ మంజుశ్రీ ఆలపించిన గీతం ఖుషీ చిత్రం కోసం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రారండోయ్ వేడుక చూద్దాం. ఈ చిత్రం నుండి గానం సాగర్, గీతం శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చిత్రకుసుమలు కార్యక్రమంలో ఇప్పుడు వేటయ్యన్ చిత్రం నుంచి పాట విందాం. పాడిన వారు నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, దీప్తి సురేష్.

శ్రోతులు, మీరు వింటున్నారు 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాతి పాట భీమ్స్ సిసిరిలియో మాతృప్రియ ఆలపించిన గీతం మన శంకరవర ప్రసాద్ ఈ చిత్రం కోసం.

చిత్రకుసుమాల కార్యక్రమంలో చివరగా ఎంసీఏ ఈ చిత్రం నుంచి పాట విందాం, గానం జస్ప్రీత్ జస్ట్. శ్రీమణి గీతానికి సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రకుసుమాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన అమూల్యమైన విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై. యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై. యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్, ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇసలియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బఢ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై. యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్టంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: ఈ సంవత్సరం యోగా యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో రెండవ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సీ ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న

0: ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలి విడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: ఉండిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేసారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 10-5% పని మాత్రం ఉంటది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
2: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్దికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే టీజీఐపాస్ ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ది కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: డాక్టర్గా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक, पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. पूरा विश्व एक दूसरे से जुड़ा हुआ नजर आ रहा है और यही तो योग की ताकत है. योग सबको जोड़ता. मैं इस अवसर पर पूरे विश्व को, संपूर्ण मानव समुदाय को अंतर्राष्ट्रीय योग दिवस की बहुत बहुत शुभकामनाएं देता हूं.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చేర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్ లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ

శాఖ మంత్రి డాక్టర్ శశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎలిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాన్ని అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవార్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తంబులాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కల్మానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ కన్నా స్టూడియోలో సమయం 10:21 దాటి 40 సెకండ్లు, విచ్ మీన్స్ మనమైతే ఎంటర్ అయ్యాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, ఇక్కడైతే చాలా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ అంతకన్నా ముందు మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే కదా, అందరికీ ఒక ఫేవరెట్ పాట ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు దాటినా అంటే మనకి ఆర్ ఆ పాటకి ఆ పాట బోరే కొట్టదు. ఎన్నిసార్లు విన్నా అబ్బా ఏముందిరా అనిపిస్తుంది. అంటే 100 సార్లు వినుంటాం ఇప్పటికీ, బట్ స్టిల్ ఆ పాట విన్న ప్రతిసారి కూడా తెలియని ఒక ఆనందం అనేది కలుగుతుంది. మరి అలా మీకిష్టమైన అలాంటి ఒక పాట ఏది, అంటే ఎప్పటికీ నచ్చే ఒక పాట? నాకు అన్నీ ఇష్టం, మూడుని బట్టి ఉంటుంది, ఇలాంటి ఆన్సర్స్ పంపించకండి. మూడుని బట్టి ఉంటే ప్రస్తుతం మీకున్న మూడుకి మీకు నచ్చిన పాట ఏంటి అది పంపించండి. సో ముందే పంపించేస్తున్నాను. నేను కూడా అంతే, అంటే ఇప్పుడు చూడండి మనం ఏదైనా సెలబ్రేషన్ మోడ్లో ఉంటే ఒక సాంగ్ అలా ఉంటుంది, బట్ అలా కాకుండా మనసుకి హత్తుకునే పాట అయితే ఒకటి ఉంటుంది కదా, అదనమాట నేను అడిగిన క్వశ్చన్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488814, 8662488814, ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్నీ కూడా పంపించేసేయండి. మరి ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. మరి పాట విన్న తర్వాత దీని స్పెషాలిటీ అంతా ఏంటో మీతో అయితే షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ జల్గంద. ఎస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా అద్భుతమైన పాట. ప్రకృతితో మనకున్న ఆ అనుబంధం ఎలాంటిదో తెలిపే ఒక అందమైన కథ శైలజమ్మ కథ. అదే సంగీతం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్. సో సంగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ ఫిలిం సంగీతం. అసలు సంగీతం గురించి మాట్లాడుకుంటూ ఆయన అంటే ఆయన పేరులోనే ఆ సంగీతం ఉంది కదా, అండ్ అందుకే మరి ఈ సినిమాకు కూడా సంగీతం అని పెట్టారు. ఒక యునిక్ కాన్సెప్ట్ మన ముందుకు వచ్చిన ఈ చిత్రం గురించి మరి ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెసేజెస్ తోటి మన వాట్సాప్ అంతా జామ్ అయిపోతుంది. కాబట్టి మరి నేనైతే అడిగాను మిమ్మల్ని, మీకు ఎప్పటికీ నచ్చే ఒక పాట అంటే అసలు అది ఎన్నిసార్లు విన్నా ఆ ఎవర్రా అసలు ఈ పాటను ఇంత అందంగా తీర్చిదిద్దారు అని అనిపించే పాట ఉంటుంది కదా, సో అది ఏంటి అండ్ నాకు మెసేజ్ పంపించేయండి అని చెప్పాను. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మీ మెసేజెస్ అన్నీ కూడా నాకు రావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలియాలి కదా. సో మా వాట్సాప్ నెంబర్ 8662488114, 8662488114. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఏమాత్రం లేట్ చేయకుండా మీకోసం చదివి వినిపించేస్తున్నాను. సుధా ఫ్రమ్ కొత్తగూడెం, మల్కినంద గారు హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారండి, థ్యాంక్ యూ. అండ్ మీ నాన్నగారికి కూడా అండి. అండ్ మల్కినంద గారు గుడ్ మార్నింగ్, జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో జోరైన మీ మాటలతో హుషారైన పాటలతో అందరినీ ఓకే అందరు శ్రోతలని ఆల్రెడీ అందుకు కృతజ్ఞతలు. వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు అన్నారు డాక్టర్ ప్రసాద్ తన్నీరు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఒంగోల్. సో ప్రసాద్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అది కూడా పంపించేసేయండి. సో నెక్స్ట్ హై జాబ్లమా, గుడ్ మార్నింగ్, ఫాదర్స్ డే అందరు ఫాదర్స్కి విషెస్ అంటూ మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం వెంకటేశ్వరరావు గారు అంటూ అబ్బా సాంగ్ సూపర్గా ఉన్నాయి అంటున్నారు ఎవరు, టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొండేటి శ్రీదుర్గ అండ్ ఇంకా నాగమణి గారు విజయవాడ నుంచి. ఎస్ నాన్న ఓకే, నీ మనసే వెన్నా అమృతం కన్నా అనే సాంగ్ పంపించారు. ఎస్, ఇఫ్ టైం పర్మిట్స్ నేనైతే ఖచ్చితంగా ప్లే చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఎవరంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఓన్ ఫాదర్

0: కి ఆ ఫాదర్హుడ్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నట్టుగా ఒక పెద్ద మెసేజ్ పంపించారు. అయ్యో, మీరిట్లాగా నా సొంత బిడ్డల్నే నేను బాగా చూసుకుంటా, పక్కనాళ్ళ పట్ల వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి అనుకుంటే ఈ డేస్ అన్ని చేసి కూడా ఉపయోగం లేదండి. సో అంటే మీ జీతమంతా అందరికీ పంచిపంచి చెప్పను, కానీ సొంత వాళ్ళ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఆ ప్రేమ, ఆ ఫాదర్హుడ్, ఆర్ ఈవెన్ అమ్మాయిలైతే ఆ అమ్మతనం అనేది, ఆ మంచితనం అనేది మనం ఎవరి పట్ల అయినా చూపించవచ్చు. సో ఎస్, అది తెలపడానికే ఈ స్పెషల్ డేస్ అన్నీ పెట్టారు. అంతేగాని మన పేరెంట్స్ పట్ల మనకు ఖచ్చితంగా ఆ అభిమానం, గౌరవం ఉంటుంది. కానీ ఆ భావన మొత్తం అందరి పట్ల ఉండాలని ఈ డేస్ అన్నీ కూడా స్టార్ట్ చేశారండి. అండ్ ఎస్, ఇంకా మెసేజెస్ అయితే ఇంకా చాలా వస్తున్నాయండి. సో రాఘవ మెసేజ్ పంపించారు, రాఘవ ఇక్కడ మీకు ఇష్టమైన సాంగ్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, మనసుల్ని రంజింపచేయడంలో ఆకాశవాణి కృషి అమోఘం. ఎస్, అందుకే కదా మరి రీసెంట్ గా 90 ఇయర్స్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీకు శ్రోతలందరికీ కూడా మ్యూజిక్ డే విషెస్ అండి. అండ్ అల్కనంద గారు, ఆదివారం రోజున ఇన్ని ప్రత్యేకతలు చెప్పడం మా అదృష్టం ఉండదు, నా అదృష్టం కూడా. సో ఈ రోజే ఇన్ని స్పెషల్స్ రావడం. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి, త్యాగరాజ కృతి నగుమోమో, ఆ వండర్ఫుల్ ట్రాక్. సో అలా అందరూ వాళ్ళ ఫేవరెట్ ట్రాక్స్ ఇప్పుడు చెప్పేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఎవరబ్బా, కున్నుట్ల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, వన్స్ అగైన్ యోగా అండ్ ఫాదర్స్ డే విషెస్ టు యూ మేడం అంటూ, తెలుసా మనసా సాంగ్ అండి, క్రిమినల్ మూవీ నుంచి అంటున్నారు. బట్ ఎలా అయినా మెలోడీస్కున్న ఆ ఇదే వేరు, అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కదా. అండ్ అదేంటో మీరు రాగానే మా లిజినెస్ అందరిలో తెలియని వైబ్స్ వచ్చేస్తాయండి అంటున్నారు. రావాలి రావాలి. అండ్ ఆ జోష్ కూడా అలానే వీక్ అంతా కొనసాగాలి, సండే జోష్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ మీ అందరి కోసం ఇంకో లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జున్ అల్క్నంద.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: Smart Bharati FM 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాలు

కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజల్ మంద. అండ్ ఎస్, నేనైతే మరి ఈరోజు సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, కానీ సంగీత ప్రియులందరూ వాళ్ళ ఆన్సర్స్ పంపించారు అండ్ ఇక్కడ ఆల్రెడీ 40+, సో ఎస్ హాఫ్ సెంచురీ కొట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను ఒక 15 మెసేజెస్ అది వినిపించేశాను కాబట్టి. మరి ముందుగా అయితే అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఏమని పంపించారో చూద్దాం. ఎస్ ఎవరు అంటే ఓకే, నైరుబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు. ఓకే, పిలిచినారా అని అంటావా అతడు ఫిలిం నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వాన ఫిలిం నుంచి ఎదుట నిలిచింది చూడు సాంగ్ అంటున్నారు సుసి గుడ్లవల్లి నుంచి. అండ్ ఇంకా కానూ నుంచి తాతారావు గారు ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, నాకు నచ్చిన పాట అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ధర్మదాతలో ఓ నాన్న నీ మనసే వెన్న. ఎస్, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి ఓకే ఆహా ఫిలింలో ప్రియులాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హాయ్ అల్కందాజీ, కూల్ కూల్ శుభోదయం అండి అంటూ హర్విల్లో ప్రశ్నకు నా ఆన్సర్ శంకరాభరణంలో శంకర నాద శరీరాపర. ఎస్, ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సీతారాముల కళ్యాణ్ ఓకే చూద్దాము రారండి అనుకుంటా. అండ్ ఎవరు అంటే పంపించింది అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి. అండ్ ఇంకా హాయ్ హలో కుంజరు అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. ఓకే ఘంటసాల గారి శిలలపై శిల్పాలు చెక్కినారు. అండ్ ఇంకా అలానే బాలసుబ్రహ్మణ్యం గారి ఓకే సిరిమల్లి నీవే విరజల్లి కావే. ఎస్ అబ్బా, అసలు ఒక్కొక్క పాట వింటుంటే అసలు వాళ్ళ నాకు కనుక ఆప్షన్ ఉంటే అన్ని పాటలు వినిపించాలి అన్నంత హ్యాపీగా ఉంది. బట్ చూద్దాం, ఇంకా 15 మినిట్స్ ఉంది కాబట్టి ఏం పాటలు వినిపిస్తాను అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అల్కనంద గారు అంటూ ఓకే అన్ని విషయస్ పంపించేశారనమాట, మ్యూజిక్ డే ఆడే ఈడే అన్నీ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే ఇంతకీ హిందూపూర్ నుంచి రాజేష్ గారు, నాకు బాగా నచ్చిన సాంగ్ మీ శ్రేయోభిలాషి చిత్రంలో చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిలా బ్రతకాలి. ఎస్, సూపర్ సాంగ్. అండ్ అలానే మ్యూజిక్ కాదు లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా మోటివేషనల్ సాంగ్ జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, ఈ పాట ఎవరు అంటే చెప్పింది ఓకే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. ఓకే పట్టాభిరామ్ గారు ఎప్పటికీ ఓకే ఈ పాట గురించి చెప్పారు అంటూ అన్నారు ఓకే బీవీ పట్టాభిరామ్. అండ్ అలానే ఆ ఇన్స్పిరేషన్ సాంగ్స్ నిజంగా ఒక్కొక్కసారి ఎవరు ఉండరు కదా మనకి షేర్ చేసుకున్నా అర్థం చేసుకోరు ఇంట్లో వాళ్ళు, ఆర్ ఫ్రెండ్స్, సో కాల్డ్ ఫ్రెండ్స్, ఏ చిన్నదానికి నువ్వు ఫీల్ అవుతావు. అలాంటప్పుడు ఇలాంటి సాంగ్స్ మోటివేషనల్ సాంగ్స్ ఒక 2-3 పెట్టుకుని వింటే చాలండి, వచ్చి తొక్కలేదు ఎవడో ఏంటి నాకు సపోర్ట్ చేసేది, అసలు నేనే కింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్, అలాంటి ప్లేలిస్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, మెలోడీ సాంగ్స్ అవన్నీ పక్కన పెడితే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎస్ ఓ నాన్న నీ మనసే వెన్న అనే పాట పిఎస్ రంగారావు గారు వెస్ట్ తామరం చెన్నై నుంచి. ఎస్, ఇంతమంది అడిగారు. అండ్ ఆల్సో ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి నేను వెళ్ళేలోపు అట్లీస్ట్ కొంచెమైనా ఆ పాట వినిపించే ప్రయత్నం చేశానండి. అండ్ హాయ్ మేడం అంటున్నారు శ్రీనివాస అమ్మ గారు బెంగళూరు నుంచి, క్రిమినల్లో తెలుసా మనసా సాంగ్ అంటూ ఉన్నారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు రాంబాబు గారు. ఓకే సో టైలర్ కమల మాన్సా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచి అంటే బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ లవకుశ ఫిలింలో ఓకే ఏ నిమిషానికి అనే సాంగ్. ఓకే కొంచెం ఫిలసాఫికల్.

టచ్ ఉంటుంది, కానీ ఇలాంటివి ఎక్కువ వినకూడదండి, ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది. బట్ ఆ లవ్లీ ట్రాక్ అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఏఎన్ఆర్ గారు నటించిన పెళ్లి కానుకలో ఓకే పులకించని మది పులకించు అనే పాట నాకెంతో ఇష్టం అంటున్నారు. అలాంటి పాటలు వింటే నిజంగానే పులకించని మది పులకిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ హాయ్ అంటున్నారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. ముందుగా మీ నాన్నగారికి అండ్ అలానే మా నాన్నగారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఎవరైతే ఆ ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ స్వచ్ఛంగా అంటే ఏ కల్మషం లేకుండా నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకా నాకు నచ్చిన పాట మా అమ్మ చిన్నప్పుడు పాడిన లాలి పాట, ఎప్పుడు ఎవరైనా పాడితే అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నారు. దట్స్ సో స్వీట్ మెమరీ. అండ్ ఇంకా అల్కనంద గారు రసగుల్లా మూవీ నుండి చంద్రుడు అనే పాట అంట, అయ్యో ఈ సినిమా ఉందని నాకు తెలియదు, ఈ పాట అసలే తెలీదు. సో మురళి గారు చెప్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. ఓకే పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక. అబ్బా ఎంత అద్భుతమైన పాటలో ఒక్కొక్కటి మీరు చెప్తుంటే సూపర్ అనిపిస్తుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రామచంద్రరావు గారు విజయవాడ నుంచి, ఎస్ సర్వే జన సిగ్నబంధు సంస్థలో ఒక సిగ్నబంధు అంటూ ఆయన స్టైల్లోనే పంపించారు మెసేజ్. ఇంటర్నేషనల్ యోగా డే విషయస్ చెప్పారు కానీ పాట విషయం చెప్పలేదు. అండ్ ఎస్ ఇంకా చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ మీ అందరి కోసం అంటే పాట ఆర్ మ్యూజిక్ అంటే మెలోడీ మాత్రమే కాదు, ఆ ఫోక్లో అన్నిటిలో కూడా ఆ ఫాస్ట్ బీట్స్లో కూడా మనం ఆనందించే ఆ మ్యూజిక్ ఉంటుంది. మరి అలాంటి ఒక ఎవర్ గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఓకే ఒకడు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో ఎస్, విన్నారు కదా, గోల గోలగా ఉన్న దానిలో కూడా ఎంత బీట్స్ అండ్ ఎంత చక్కటి మ్యూజిక్ ఉందో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ చెప్పాను కదా. మరి మన అందరినీ కనెక్ట్ చేసే ఆ యూనివర్సల్ మ్యూజిక్ గురించి ఎన్నో అండ్ ఎన్నెన్నో మెసేజెస్ వచ్చేసాయి. సో విజయ గారు మెసేజ్ పంపించారండి. ఓకే, విజయ ఫ్రమ్ బాలు శ్రీశైలం అంటూ, సో సిరివెన్నెల ఫిలింలో విధాత సాంగ్ చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే బషీర్ మీరబ్బ, ఏలూరు నుంచి స్వాగ్ ఫిలిం నుంచి ఓకే నీలో నాలో అనే సాంగ్ ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రబ్బవరం, ఖమ్మం డిస్ట్రిక్ట్ రబ్బవరం నుంచి నాగుల్ మీరా, ఓకే సరైనడు సినిమాలో తెలుసా తెలుసా. అండ్ ఈ పాటలన్నీ బయటికి చదివి వినిపిస్తుంటే అర్థమైపోతుంది ఒక్కొక్కరి టేస్ట్ ఏంటి అని చెప్పి. అంటే కొంతమంది మెలోడీస్ అండ్ కొంతమంది ఏమో ఫాస్ట్ బీట్స్ అట్లాగా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రవీందర్, దుబాయ్ నుంచి అన్నయ్య ఫిలింలో హిమసీమల్లో ఎల్లో అనే పాట ఇష్టం అంటున్నారు. అండ్ తిరువేల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా, ఏంటండి ఏమే పేరు చాలా రోజులకి. సో ఏమని పంపించారు అంటే ఓకే మన ఊరి కథా చిత్రంలో ఓకే మావ కూతుర అనే సాంగ్ ఇష్టం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే మాటే మంత్రము అనే పాట సీతాకోక చిలుక, ఎస్ అది ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ కదా, శోభా గారు తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఓకే గుర్తుండిపోయే పాట ఇళయరాజా మ్యూజిక్ అండి. సో మనసు అలా లాగుతుంది, గీతాంజలి ఫిలింలో ఆమని పాడవే అంటూ డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే ముద్దుల మావయ్య అనే ఓకే ముద్దుల మావయ్య చిత్రంలో మావయ్య అన్న పిలుపు, ఎస్ వెరీ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, హిందీ మూవీ అభి ఓకే దానిలో ఎంఎం కీరవాణి గారి సాంగ్ అండి, సో వైలిన్ సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది అంటూ ఓకే ఏక లడకీతో దేఖాతో ఏసా లగా ఆ ట్రాక్ ఇష్టం అంటూ పంపించారు దుర్గారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మణీ శర్మ గారి సంగీతంలో ఎస్పి బాలు చిత్ర గారు పాడిన పాట స్వప్నవేను వేదో, ఓకే సో ఎస్ మీకు ఇష్టమైన పాట అయితే ఆల్రెడీ వినిపించేశాను, సూపర్ అండి. అండ్ ఇంకా రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారండి. ఏమని అంటే సో ఎస్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి పంపించారు. సో ఇంతకీ నేను అడిగిన ఆన్సర్ ఏదండి, నేను అడిగాను కదా పాట అండ్ ఉప్పెనలో ఓకే ఓకే సో

కష్టాల కళ్ళు ఈదాలన్న నాన్న అని వచ్చే పాట అంటూ పంపించారు. అండ్ ఎస్, ఇంకా ఫాదర్స్ డే గురించి కూడా పంపించారు. సో మెసేజెస్ పంపించేటప్పుడు కొంచెం ఆ స్పేస్లు అవి ఇస్తే మాకు చదవడానికి ఈజీగా ఉండదు. ఎస్పెషల్లీ చూడండి ఇట్లా ఇన్ని మెసేజెస్ వచ్చినప్పుడు. అండ్ ఇంకా ఏబీవీ నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి, ఓకే మా అమ్మాయి హార్జీ వెళ్తుంది గారు. సో ఎస్, ధర్మతాత చిత్రంలో ఓనా అన్న నీ మనసే వెన్న అనే పాట. అండ్ ఇంకా బుల్లమ్మ బుల్లడ్లో అమ్మ అనేది ఒక కమ్మని పాట. సో రెండు కూడా పేరెంట్స్కి రిలేటెడ్ సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే బంగారు పంజరం సినిమాలో జానకి గారు పాడిన పాట ఒక స్పెషల్ సాంగ్ అంటూ మెసేజ్ పంపించారండి. ఎవరు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అండ్ ఇంకా అలానే భాషతో సంబంధం లేకుండా మన భావాల్ని పండించే ఈ మ్యూజిక్ సూపర్ అంటూ ఒక మెసేజ్ పంపించారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి, ఓకే పర్టికులర్ సాంగ్ అంటూ లేదు, అన్నీ ఇష్టపడతాను అంటూ మెసేజ్ పంపించారు. శుభోదయం మల్కంద గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి పంపించారండి. నాకు నచ్చిన పాట ఎవ్వరికి తలవంచుకు ఎవరిని యాచించుకు అనే పాట అంటూ. అండ్ ఎస్, నేను సూపర్గా ఉన్నాను, థ్యాంక్స్ అండి. అండ్ హై జాబ్లమ్మ, నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే సీతారామం ఫిల్మ్లో సాంగ్స్ అన్నీ ఇష్టం. అసలు దేవుడు కనిపించి ఏ వరం కావాలి అని అడిగితే ఏం అడగాలి అని అడగాలో అర్థమవదు. అలాగే నాకు ఏ సాంగ్ ఇష్టం అంటే, ఓకే జానకి గారు, చిత్ర గారు, సుంద్ర గారు, అబ్బో చాలా అర్థమైపోయిందండి మీ ఆన్సర్లోనే, మీకు ఎన్ని ఇష్టమో. అండ్ ఇంకా ఇంతకి ఎవరు అంటే సుజాత అండ్ శ్రీనివాసరావు గారు దొడ్డ దగ్గర పాడి నుంచి పంపించారండి. అండ్ నెక్స్ట్ అల్కనంద గారు, అమ్మ అని పిలిచినా ఆలకించోయమ్మ ఈ పాట అంటూ బొల్లా గిరిధర్ రెడ్డి వీరల పాలెం నుంచి మెసేజ్ పంపించారండి. అబ్బో ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, నేను చదివే కొద్దీ. అండ్ రాజమకటంలో సడిచేయకోగాలి అనే పాట అంటూ భాస్కర్ రావు పోలవరం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరంటే, సోగ్గాడ ఫిలింలో ఏడుకొండలవాడ వెంకటేష్ అనే సాంగ్ అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి. అండ్ ఇంకా కొల్లపర్రి నుంచి మౌలాలి గుండెలో వాలన చెలి చిలక అనే సాంగ్ ఇష్టం ఈశ్వర్ ఫిలింలో అంటూ పంపించారండి. అండ్ ఆమెని పాడవే హాయిగా అనే సాంగ్ అంటున్నారు కర్నూలు జిల్లా నుంచి, ఓకే కర్నూలు జిల్లా సుంకన్న. అండ్ ఇంకా పండు అండ్ ఇంకా నా ఎవర్ గ్రీన్ సాంగ్ అండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటున్నారు జీకే వేణి బృందావన్ కాలనీ విజయవాడ నుంచి. సో ఇయాల జంపాలలో కొండగాలి తిరిగింది అండ్ అలానే మేక సందేశంలో ఆకులో ఆకునాయి అనే సాంగ్. అందరికీ యోగా అండ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో జీకే వేణి గారు మీకు నచ్చిన పాట కూడా ప్లే చేసేసాను. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్, నలిగినంద ఒక పాట పలానా అని కాదు, చాలా ఓకే పాటలు చాలా బాగా పాడారన్నారు మురళీ గారు. ఓకే మురళీ గారు, మీ గురించి చెప్పన్నానండి. అండ్ ఇంకా కనకరావు గారు పెడ నుంచి గోలు తెల్లన, వావ్ సూపర్ సాంగ్. అండ్ అనురం ఫిల్మ్ నుంచి ఎవరో ఒకరు అనే సాంగ్ నాకు ఇష్టం అక్క అంటూ మెసేజ్ పంపించారు, బట్ నేమ్ అయితే పంపలేదు. అండ్ ఇంకా నెక్స్ట్, ఎస్ పరశురామ్ అన్నమాట, ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక స్వయం కృషిలో పారాహుషార్ ఎస్. అండ్ ఇంకా ప్రతిఘటన విజయశాంతి మూవీలో దుర్యాధన దుశ్శాసనం అనే సాంగ్ ఎస్వి సుబ్బారెడ్డి గారు నెల్లూరు నుంచి, అలానే సూపర్ అన్నారు థ్యాంక్స్ అండి. కానూరు నుంచి జయవర్ష కార్తీక, ఓకే సో వీళ్ళు ఫాదర్స్ డే గురించి పంపించారు. అండ్ ఇంకా సతీష్ బాబు గారు వింటున్నారు కదా మీరు కూడా. అండ్ ఇంకా వాస్తవానికి ఇందాక లిజినెస్ చెప్పిన పాటలు అన్నీ కూడా ఇష్టమే మేడం, హ్యావ్ ఎ ప్లెజెంట్ డే అంటున్నారు. ఓకే సునీల్ గారు. అండ్ ఎస్, వన్ ఫైనల్ మెసేజ్ చక్రపాణి వరలక్ష్మి గారు కర్నూలు నుంచి. ఎస్ ఫ్రెండ్స్, ఇవి అన్నమాట వచ్చిన మెసేజెస్ అన్నీ. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ యోగా డే, ఫాదర్స్ డే అండ్ అలానే మ్యూజిక్ డే. సో ఈ మ్యూజిక్ అయితే మా వివిధ భారతిలో ఇలానే కొనసాగుతూ ఉంటుంది. బట్ రైట్ నౌ టైం అయితే 11:00 మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునః పరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేయవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యం

0: ఎంపై ప్రభావం చూపే పనులు చేయవద్దన్నారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న సీబీఎస్ఈ ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంటనే తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటలకు ప్రవేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపింది. ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని ఎన్టీఏ పేర్కొంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు యుఎస్ అందించిన రక్షణ సేవలకు గాను ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. దాదాపు 7,000 మంది కూర్చుని యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, తదితరులు పాల్గొన్నారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం.
0: మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాప్రత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైందన్నారు. గిరిజనుల జీవనశైలి సహజంగానే ప్రకృతికి, ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుంచి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం సమ్మిళిత అభివృద్ధికి మూలస్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
2: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
1: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMBBRY కింద లబ్దిదారులకు 2,400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని పేర్కొన్నారు. దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMBBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు, తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం, స్టార్టప్లు వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
3: आम तौर पर योजनाएं या तो कर्मचारी के लिए बनती हैं या तो फिर उद्योगों के लिए बनती हैं, लेकिन ये एक योजना ऐसी है, इस योजना में भारत के सामर्थ्यवान मेरे युवा, समृद्ध युवा भविष्य की ओर और उद्योग विकास की ओर, और इन दोनों को साथ लेकर चलती है.

0: जो युवा अपनी पहली नौकरी शुरू करता है सरकार उसके साथ खड़ी होती है।
1: ఢిల్లీలో నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడటం న్యాయ సంస్కరణల ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సీఆర్పీఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 వంటి వ్యవస్థలు అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందటానికి దోహదపడతాయని అన్నారు. నేర నివారణే లక్ష్యంగా అంచనా ఆధారిత పోలీసింగ్ విధానం వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొన్నారు.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద శనివారం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మరో ముందడుగు పడిందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
3: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. In this context, I am appreciating our honorable Prime Minister.
4: Yes.
3: First time, not only is following yoga, he convinced United Nations to make it as a event, Yoga International Day. Today, 190 countries are going to participate yoga. That is our gift.
1: ఢిల్లీలో జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారుల సదస్సులో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొత్త పాస్పోర్ట్ జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. మన విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని చెప్పారు. భారతీయ పాస్పోర్ట్ను అంతర్జాతీయంగా గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు.
2: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మంగళవారం పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయవాడలోని రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అలాగే విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
5: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है, कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है, यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है, वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
1: ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతరపంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
2: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రణ సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో

0: ఆంధ్రప్రదేశ్లో ఇంటింటి సర్వే సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ సర్వే వచ్చే 14 వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు గణన పత్రాలను అందజేస్తున్నారు. ఫామ్లలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా వివరాలతో పాటు పాత ఫోటో ముద్రించి ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లు నింపాల్సి ఉండగా అవసరమైన సహాయాన్ని బీఎల్ఓలు అందించనున్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం కోసం ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 4,16,00,000 గణన పత్రాలను ముద్రించగా 46,397 మంది బీఎల్ఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
1: మహారాష్ట్ర పుణేలోని రంజన్గావ్ మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ది సంస్థ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ కంపెనీ కొత్త తయారీ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భారతదేశం ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఆవిర్భవించిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా భారత్ ఉందన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా అవతరించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. దేశంలో మహానగరాల మధ్యన రైళ్ల అనుసంధానం వేగంగా జరుగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: माननीय प्रधानमंत्री जी ने 7 नए कॉरिडोर का निर्णय लिया है. उस निर्णय में अपने को मुंबई से पुणे ये जो 170 किलोमीटर का कॉरिडोर है ये मात्र 48 मिनट्स की जर्नी हो जाएगी. यानी मुंबई और पुणे एक तरीके से ट्विन सिटीज बन जाएंगे. मुंबई पुणे बहुत अच्छा एक इकोनॉमिक कॉरिडोर बन जाएगा और पुणे से हैदराबाद जो 500 किलोमीटर है करीब वो 2 घंटे 8 मिनट का जर्नी रह जाएगी. यानी पुणे, हैदराबाद, मुंबई, अहमदाबाद, सूरत, वापी, ठाणे ये सब बहुत अच्छा एक इकोनॉमिक अच्छा इकोसिस्टम बन जाएगा.
0: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDUGKY కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. యువత సాధికారతకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
1: ఉత్తరప్రదేశ్ జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం దేశీయ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి విమానయాన మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఫలితమే ఈ విమానాశ్రయమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 165కు పెరిగిందని తెలిపారు. విమానాశ్రయ మౌలిక సదుపాయాల కోసం 140,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టడం జరిగిందని తెలిపారు.
0: ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీటి కొరత నివారణ, నదుల పరిరక్షణ, అలాగే జలవనరుల సమర్థ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్థిరమైన తాగునీటిని అందించేందుకు మరింత సమర్థవంతమైన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అభివృద్ధి సంబంధించిన పనులకు సహకారం అందించాలని కోరారు.
3: శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది. దాంట్లో 90 బేస్ క్యాంప్స్ ఉన్నాయి. అంటే టైగర్ మూవ్మెంట్ కి ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడటానికి దాన్ని మేము ఏమి అడిగామంటే 150 బేస్ క్యాంప్స్ పెంచుకోవాలి. దానికి అదనంగా ఒక 300 మంది పర్సనల్ ఫారెస్ట్ గార్డ్స్ అవసరం అవుతారు. సో దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, వాటి కింద మీరు అదనంగా ఒక 60 క్యాంప్స్ మేము యాడ్ చేయాలనుకున్నాం. అది సంవత్సరం పాటు ఆ బేస్ క్యాంప్ రన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా ఇమ్మని రిక్వెస్ట్ చేసాం. దానికి వాళ్ళు కూడా చాలా అగ్రీ చేశారు. దానికి గోదావరి పొల్యూషన్ మీద సహాయం చేయగలరా దీన్ని అడిగాయి. మేము అడిగిన ఆల్మోస్ట్ ఒక 7 to 8 points పెద్ద మనసు అన్ని ఒప్పుకున్నారు వారికి.
1: ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలకు కొత్త నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల ఏర్పాటుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఎన్సీసీ రాష్ట్ర డైరెక్టరేట్ల సంఖ్య మొత్తం 19కి చేరింది. ఈ కొత్త డైరెక్టరేట్ల వల్ల గణతంత్ర దినోత్సవ కవాతు శిబిరం, అఖిల భారత తలసైనిక శిబిరం వంటి శిబిరాలలో ఎక్కువ మంది క్యాడెట్లు పాల్గొనేందుకు వీలు కలుగుతుందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అలాగే పర్వతారోహణ, ట్రెక్కింగ్, పారాసైలింగ్ వంటి సైనిక శిక్షణ సాహస కార్యకలాపాలలో క్యాడెట్లకు మరింత విస్తృత అవకాశం లభిస్తుందని వివరించింది.
0: మహిళల రక్షణ కోసం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ పోస్ట్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్

0: దేశంలోని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోస్ట్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు.
1: తుర్కియా దేశంలోని అంటాలియాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ 3వ దశలో విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ మెన్స్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. రాష్ట్రానికి చెందిన వ్యక్తి స్వర్ణ పతకాలు సాధించడం పట్ల రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా సోమవారం అభినందించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, దేశానికి గర్వకారణమని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: Bharati FM 101.3.
1: Veena veenu veena sarigama vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారం.

0: ఈ సినిమా కబలు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, అలాగే మానసికమైనటువంటి బలం, ఈ అంశాలు మనకు ఎంత ముఖ్యము అనేటువంటి విషయాలను ప్రతిబింబించేటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. అంటే మనకి కనుక శారీరక దృఢత్వం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఫస్ట్ థింగ్ అనే విషయాన్ని మనకి చూపిస్తుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి సై సినిమా అనమాట. కేవలం రగ్బీ ఆట చుట్టూ తిరిగేటువంటి స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు ఈ సినిమా, యోగా ద్వారా మనకు నేర్పేటువంటి శారీరక మానసిక సమతుల్యతకు ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. అండ్ కాలేజ్ ని కాపాడుకోవడానికి విద్యార్థులంతా కూడా ఆట కోసం సిద్ధమవుతారు. అండ్ ఎలా అయితే మనకి యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్టామినా ఎంత ముఖ్యమో, ఇలా ఆట ఆడడం వల్ల మనకి ఎలాంటి ఫిట్నెస్ వస్తుంది అనేది చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోకస్ డిసిప్లిన్ కూడా. సినిమాలో అప్పటి వరకు గొడవలు పడుతూ ఉంటారు రెండు గ్రూపులు, కానీ వాళ్లను వాళ్లు నియంత్రించుకొని మనసును ప్రశాంతంగా ఉంచి ఒకే లక్ష్యం వైపు నడిపించేటువంటి ఫిలాసఫీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టీమ్ యూనిటీ, అండ్ అంటే ఇక్కడ టీమ్ యూనిటీ అంటే అందరూ టీమ్ అని కాదు, మనమే, మన శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. విడివిడిగా ఉంటే మనం బలహీనలం, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఇలా మరి ఈ యోగా దినోత్సవం సందర్భంగా సై సినిమా స్ఫూర్తితో మనమంతా కూడా ఇలా శారీరక ఫిట్నెస్ వైపు అడుగులు వేద్దాం అంటూ మనకైతే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇలాగా ఎన్నో సినిమాలు ఉన్నాయి మన తెలుగులో, అయితే వాటిలో మనం కుదిరినన్ని సినిమాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం వాటన్నిటి గురించి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం.
1: పంతం పంతం పంతం పంతం నీదా నాదా హై సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా హై

0: పెడతాం నీటి తొట్టి తొట్టి మా కట్ట మధ్య మధ్యలో తింటాం మిర్చి మసాలా సాలా హోల్డ్ యువర్ టంగ్ హే హే మైండ్ యువర్ వర్డ్స్ హే హే
1: కరేజీలు తెచ్చాం లేరా క్యాబేజీ క్యాబే

0: సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఈ యోగా అనేది జస్ట్ ఓన్లీ ఫిజికల్ గా మనం చేసేటువంటి యోగా మాత్రమే కాదండి, మనం ఆడేటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ని ఇస్తాయి. సో ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేటువంటి మరో హిట్ సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అండ్ ఈ సినిమాలో మనకి బాక్సింగ్ నేపథ్యంలో మనైతే హీరో చూపిస్తారు కదా. సో ఈ బాక్సింగ్ తో పాటు శ్రమ, పట్టుదల, ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో చాలా అద్భుతంగా చూపించారు. అండ్ క్రమం తప్పకుండా మనం చేసేటువంటి సాధన ఏదైనా కూడా మనల్ని విజయానికి చేరువ చేస్తుందని చెప్తుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాతో పాటు ఇలాగే అంటే ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, మన ఆశయం వైపు మనం అలా పరుగులు తీస్తూ ఉండాలి లేదా శ్రమించాలి వాటి కోసం అనేటువంటి నేపథ్యంతో వచ్చినటువంటి మరొక సినిమా ఒక్కడు. సో ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే కబడ్డీ మైదానంలో పరుగులు తీసినటువంటి అజయ్ అనే యువకుడు తన తండ్రి ఆశయాలకు భిన్నంగా కబడ్డీలో రాణించాలని కలకంటాడు. అయితే క్రీడల పట్ల అంకిత భావం, కఠినమైనటువంటి సాధన, ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఈ చిత్రం మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదండి, మనకి మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఎంత ముఖ్యం అండ్ వీటితో పాటు శారీరక దృఢత్వం ఇవన్నీ కూడా ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి చెప్పే సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ చిత్రం నుంచి కౌశల్ గారి వాయిస్ లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: FM 101.3.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇలా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి అని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి. ఇలా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చినటువంటి మరొక సినిమా తమ్ముడు. సో ఈ సినిమా మనం కనుక చూస్తే ఇందులో ఫిట్నెస్ కోసమే కాదు కఠోర శ్రమ ఉంటుంది, క్రమశిక్షణ. సో వీటన్నీ కూడా యువతకు ఎలా ఉంటాయి అంటే యువతను ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి పట్ల ఆసక్తిని పెంచినటువంటి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిస్తే, ఇలాంటి సినిమాలు చూసి ఒక్కడు సినిమా కానివ్వండి, తమ్ముడు సినిమా కానివ్వండి, అండ్ భీమిలి కమడి జట్టు ఇందాక నేను చెప్పినటువంటి సినిమాలు అమ్మా నాన్న ఓ తమ్ముడమ్మాయి, సో ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది యూత్ అవును నిజంగా మనం కూడా ఇలా ఫిట్ గా ఉండాలి, లేదంటే ఇలా మన దేశం కోసం కానివ్వండి, లేకపోతే మన కోసం మన ఫ్యామిలీ కోసమైనా సరే ఇలాంటి స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ ఇంట్రెస్టెడ్ గా ఉన్నవాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఉంది. అలాగే పేరెంట్స్ కూడా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి నిజంగానే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇలా బాక్సింగ్ లో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇలాంటి నాన్న నేను ఈ గేమ్ నేర్చుకుంటాను లేకపోతే నేను ఇది నేర్చుకుంటాను అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పి అనకుండా ఎస్ నిజంగా నువ్వు కూడా చేయగలవు అంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి మరికొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే భీమిలి కబడ్డీ జట్టు, సో ఈ చిత్రంలో ఒక గ్రామీణ క్రీడ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమా అనమాట మనకి. అండ్ ఈ సినిమాలో క్రమశిక్షణ, నిరంతర సాధన, శారీరక దృఢత్వం యొక్క ప్రాధాన్యతను మనకు ఈ సినిమా చూపిస్తుంది. అలాగే బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రం గురు. సో ఇందులో అబ్బాయిలు మాత్రమే కాదండి, అంటే హీరోస్ కి మాత్రమే కాదు ఫిజికల్ ఫిట్నెస్, అమ్మాయిల్లో కూడా మెంటల్ టఫ్నెస్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఎంత అవసరమైనటువంటి అద్భుతంగా చూపిస్తుంది అనమాట ఈ సినిమా. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు మరికొన్ని అయితే ఉన్నాయి తెలుగులో. సో వాటన్నిటి గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. మరి ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ తమ్ముడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఈఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

రీఎంట్రీ ఇస్తాడు. సో బాడీ సపోర్ట్ చేయకపోయినా కఠినమైనటువంటి రన్నింగ్ వర్కౌట్స్ తో ఫిట్నెస్ ను సాధిస్తాడు. అండ్ యోగా అనేది అంటే వయస్సుకి సంబంధం లేకుండా, అంటే వయస్సు అంటే ఈ వయసు వారే చేయాలి, ఆ వయసు వారు చేయకూడదు ఇలాంటివి ఏం లేకుండా, జస్ట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనల్ని మనం బిలీవ్ చేస్తానో అప్పుడు వీటన్నిటిని ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళొచ్చు అనేది నిరూపిస్తుంది అనమాట ఈ చిత్రం జెర్సీ. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు తెలుసా ప్రోగ్రామ్ కూడా రెడీగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలతో, సూపర్ సాంగ్స్ తో. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

మరి ఇలా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, చక్కగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పినటువంటి సినిమాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో తెలుగు సినిమా చరిత్రలోనే హాకీ క్రీడను ప్రధానంగా తీసుకుని చూపించినటువంటి అరుదైన చిత్రాల్లో ఒకటి ఏ1 ఎక్స్ప్రెస్. సో ఈ చిత్రంలో కూడా క్రీడాకారులకు అవసరమైనటువంటి ఫిట్నెస్, స్టామినా అండ్ టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇవి క్రమశిక్షణ వీటన్నింటినీ కూడా చక్కగా చూపించారు. అండ్ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేటువంటి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందన్నమాట. అలాగే జెర్సీ ఈ చిత్రానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ అనేది అవసరం. సో 36 ఇయర్స్ లో అందరూ కెరీర్ అయిపోయింది అనుకునేట టైంలో హీరో నాని క్రికెట్ పిచ్ పై

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన సంప్రదాయమే యోగా అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమని చెప్పారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన మొట్టమొదటి జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా రికార్డు సృష్టించిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలు ఏకకాలంలో యోగాసనాలు వేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని, అందులో మన్యం జిల్లా ప్రజలు భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునఃపరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి ప్రవేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోమని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఏ ఓపెనర్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: సరిగమ పదని కాదు, అది గమదరి సస గురు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, మీకు తెలుసా ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం కదా. అయితే సంగీతం అండ్ యోగా ఈ రెండు కూడా మన శరీరానికి మనసును కనెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ సంగీతానికి భాషా భేదాలు లేవు. మనుషుల మధ్య సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక్కటి చేసేటువంటి అద్భుతమైన శక్తి సంగీతం. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతత ఇచ్చేటువంటి సంగీతం అమృతం అని చెప్పచ్చు. అండ్ యోగా సంగీతం అనేది వేర్వేరు కాదేమో అని అనిపిస్తుంటుంది నాకు, ఎందుకంటే ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు ముఖాలుగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో సంగీతాన్ని ఒక యోగ సాధనగా భావిస్తారు. ఓంకారం అంటే ఓం చాంటింగ్, మీరు కనుక అలా చాంట్ చేస్తుంటే ఆ శబ్ద తరంగం ద్వారానే ధ్యానం మొదలవుతుంది. అండ్ అలాగే యోగాలో శ్వాస ప్రక్రియ, ఏదైతే బ్రీతింగ్ అనేది లయబద్ధంగా సాగుతుందో, అలాగే సంగీతంలో కూడా శృతి లయలు అలాగే ఉంటాయి. మన శరీరంలో కూడా శ్వాస లయ అలా ఉంటుందన్నమాట. అండ్ మన శరీరాన్ని ఫిట్ గా ఉంచితే సంగీతం మెదడును ప్రశాంతత పరుస్తుంది. సో ఈ రెండు కలిస్తేనే కదండి మరి మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, ఏమంటారు? అండ్ ఇంకా మరి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సంగీత సాహిత్య సమలంకృతే అంటూ స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి అండ్ వింటూ ఉండండి. ఇలాగే మరి మనమైతే మాట్లాడుకుందాం మరి యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ ఉన్నాయా అనే విషయం గురించి.

0: City FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్ మరి సంగీతానికి యోగాకి ఏంటబ్బా కనెక్షన్ అనేటువంటి విషయం గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం కదా. సో యోగా మన శరీరం మనసును శ్వాసను ఒకే దారిలో నడిపించేటువంటి సాధన, అలాగే సంగీతం మన భావోద్వేగాలను సమతుల్యం చేసి మనసుకు ప్రశాంతి

ప్రశాంతతను అందించేటువంటి ఒక కళ. అందుకే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం, సంగీతం ఎప్పటి నుంచో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. యోగాలో మనం శ్వాసపైన దృష్టి పెడతాం కదండి, అయితే సంగీతంలో మనం లయపైన దృష్టి పెడతాం. శ్వాసకు లయ కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే యోగా సాధన సమయంలో కూడా మృదువైనటువంటి సంగీతం, అలాగే వేద మంత్రాలు, ఓంకార నాదాలు ఇలాగ ప్రకృతి ధ్వనులను వినిపిస్తాయి. అలాగే సంగీతంలో ప్రతి స్వరం మనలోని భావాలను తాగుతుంది. యోగాలో కూడా ప్రతి ఆసనం మన శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. సో ఒకటి మనసును, రెండవది శరీరానికి, ఇలా రెండింటికి వ్యాయామం అవుతుంది మనకు యోగా అండ్ సంగీతం ద్వారా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శృతిలేయర్ నుంచి. ఇంత చిలువ పురాసి అంటూ మరి ఈ పాట అయితే మీ అందరి కోసం వచ్చేసింది. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు

0: పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఇకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునీకరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా, ఈ రోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ద నౌక. ఈ నౌకల్లో 75%కి పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200కి పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నాం.

అని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే తీవ్రతంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జెడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్ లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్ తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్ కు చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్ తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎస్, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సంగీతానికి యోగాకి ఉన్నటువంటి కనెక్షన్ గురించి అనమాట. సో మరి ఇంటర్నేషనల్ యోగా డేనే కాదు, ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కూడా అనమాట. అండ్ ఇంకొకటి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మన శరీరంలో ముఖ్యంగా 7 చక్రాలు ఉంటాయి, కుండలిని చక్రాస్ అంటాయి కదా. సో వాటిని అలా ఉంటాయని యోగా చెప్తుంది. అండ్ సంగీతంలో కూడా సప్తస్వరాలు అంటే 7 స్వరాలు ఉన్నాయన్నమాట. అంటే మన శరీరంలోని 7 చక్రాల ఫ్రీక్వెన్సీతో ఈ స్వరాలు కనెక్ట్ అయి ఉంటాయంట. అంటే షడ్యమం సా ఇది పాడినప్పుడు మూలాధార చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇలాగా నిర్దిష్టమైన రాగాలను ఆలపించినప్పుడు లేదా విన్నప్పుడు ఆయా చక్రాలు యాక్టివేట్ అయ్యి శారీరక రుగ్మతలు ఏవైనా ఉంటే అవి నయమవుతాయట. సో దీన్నే రాగా థెరపీ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యోగా అంటే మనం కేవలం శరీరం మాత్రమే కదిలించడం కాదు, దాంతో శ్వాసను అనుసంధానం చేయడం కదండి. సంగీతం కూడా అలాగే శబ్దాలను కాలంతో అంటే తాళం లయతో అనుసంధానం చేయడం. అండ్ ఒక గాయకుడు పాడుతున్నప్పుడు అతనికి తెలియకుండానే ఖచ్చితంగా కుంభక ప్రాణాయామం అంటారు, అంటే శ్వాసను నియంత్రించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే సంగీత సాధన చేసే వారికి ఊపిరితిత్తుల సామర్థ్యం ఆయుష్ పెరుగుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడు దివ్యాంధ్ర కోసం మరొక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారి వాయిస్ లో సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మనసులో మాట ఈ చిత్రం నుంచి.
1: కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూలా కర్తవ్యం.

సిడి సంక్రాంతి పదగ సులభదివి ఆరు కాలాలు ఏడు స్వరములతో అందజేస్తున్న రసమయ మధురిమ వినగల చెవులను కలిగిన హృదయము తన ప్రతి పదమున చిర కథ సుధలను జోహారు నీకు సంద్రమ ఎంత ఊపి పూ అసలు అలసట.

ఎస్, మీకు తెలుసాలో యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యోగాలో చేసేటువంటి ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, సో ఇవన్నీ చేస్తున్నప్పుడు శరీరంలో వేగస్ నర్వ్ అని ఉంటుందన్నమాట. సో అది ఉత్తేజితం అవుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే మనం శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు లేదా మంత్రోచ్చారణ చేసినప్పుడు అది కూడా మన మెదడులో ఉన్నటువంటి ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడును అత్యంత లోతైన ధ్యాన స్థితిలోకి, అంటే ఒక మంచి మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకువెళ్తుంది అనమాట. అండ్ మరి సరిగ్గా చెప్పాలంటే మన శరీరాన్ని, మనస్సును ఒక క్రమశిక్షణలో ఉంచేందుకు యోగా ఎంత అవసరమో, అలాగే మనసుకు అమృతం పంచిపెట్టేటువంటి సంగీతం కూడా అంతే అవసరం. అండ్ మన నాదయోగ సంస్కృతి చెప్పినట్టు శృతి లయలతో కూడినటువంటి సంగీతం, అలాగే శ్వాసపై ధ్యాస పెట్టే యోగా, ఈ రెండింటి కలయికే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఇవాళ్టి నుంచి మన దైనందిన జీవితంలో నిరంతరం యోగా సాధనను ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నామో, అలాగే మన మనస్సుకు హాయినిచ్చేటువంటి మంచి సంగీతాన్ని కూడా భాగం చేసుకుందాం. సో ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది, శారీరక దృఢత్వం సొంతం చేసుకోవచ్చు. ఏమంటారు? ఓకే కదా మరి. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే మూడు యుద్ద నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంత అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్

ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టింది. తాజాగా రష్యా లోపలికి దాదాపు 2000 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మరీ ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం దీర్ఘశ్రేణి డ్రోన్లను వాడింది. ఇటీవల కాలంలో రష్యా చమురు క్షేత్రాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. గత వారం మాస్కోలోని రిఫైనరీపై 2 సార్లు భారీగా దాడి చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడింది. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నీట్ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని పేర్కొంది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారతీయ ఓపెనర్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేటుతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారతీయ జట్టు 39.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

1 గంట 7 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అదేంటి అంటే మహిళల శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి వరం. సో ఎన్నో ఆరోగ్య పత్రికల విశ్లేషణ ప్రకారం స్త్రీల జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో మార్పులు, అంటే హార్మోన్స్ చేంజెస్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా పునరుత్పత్తి సమస్యలు కావచ్చు, వీటన్నింటికి కూడా యోగాలో లోతైన పరిష్కారం అందిస్తుందన్నమాట. అండ్ అసలు యోగా ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా ఉపయోగపడుతుందో అనేది ఈరోజైతే మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ యోగా ఫర్ ఉమెన్ అనగానే ఫస్ట్ అసలు ఉమెన్స్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో మనకి గుర్తొచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. స్త్రీల జీవితంలో పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ ఇట్లాంటి ఎన్నో దశల్లో హార్మోన్స్ అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి. అండ్ సపోజ్ పీసీఓడి కానివ్వండి, పీసీఓస్, సో వీటికి ఏంటి అంటే నిరంతరం యోగా సాధన వల్ల ఎండోక్రైన్ గ్రంథులు సరిగ్గా పనిచేసి హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. అండ్ ఇలాంటివి అంటే పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ముఖ్యంగా ధనురాసనం, భుజంగాసనం ఇలాంటివి అండాశయాలు అంటే ఓవరీస్ పనితీరును మెరుగుపరుస్తాయి అన్నమాట. అలాగే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతుంటారు కదా, సో వీరికి సర్వాంగాసనం అలాగే మత్యాసనం ఇలాంటి ఆసనాలు ఈ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి మహిళల్లో వచ్చేటువంటి థైరాయిడ్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ యోగాసనాలు మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదండి, ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. అండ్ మరి ఇలాగా అంటే ఎలాంటి పోజెస్, బెస్ట్ యోగా పోజెస్, ఆడవారికి ఉపయోగపడేటువంటి కొన్ని ఆసనాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శుభాకాంక్షలు, చిత్రగారి వాయిస్లో సామవేదం సన్ముఖ శర్మ గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసపెట్లో జరగనుంది. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది చేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

0: రాష్టంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీ పార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈ రోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట స్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాస్పత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్టానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరికాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కె నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

0: రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా రెండో ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్టు సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీసు తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడిన మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపడిన మోస్తరు వర్షాలే ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఒకటే లేదా రెండు చోట్ల ఈ రోజు మరియు రేపు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఈ రోజు మరియు ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో రేపు వీచే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800011 7800 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ హీరా ప్రోగ్రామ్ లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ లో యోగా ఎలా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి

మలి సంధ్య వేళాయే చలిగాలి వేణువాయే నీ దూరమ్మా ఎటు పోతివే మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే కొనుకమ్మా ఇటు చేరవే అంటూ మరి చాలా మంది మహిళల్లో ఇన్సోమ్నియా అంటే స్లీప్ ఇష్యూస్ అనేవి చాలా సాధారణమైన సమస్య అనమాట. మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా అలా పనులు చేస్తూ ఒక్కొక్కసారి ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తున్నా వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ అయితే ఉంటుందట. సో ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల మహిళల్లో నిద్రలేమి సమస్యల వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయట. వాటిలో హార్మోనల్ ఇష్యూస్, శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ నిద్రతోనే ముడిపడి ఉన్నాయట.

అయితే మరి ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, అండ్ కొంతమందికి మెన్స్ట్రల్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీ రిప్రొడక్టివ్ హెల్త్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటి కూడా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క పోజెస్, అంటే యోగా పోజెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై పోజ్ అని చేస్తుంటారు, అలాగే బాలాసనం. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే పెల్విక్ ఏరియాలో ఉండేటువంటి కండరాలు సడలి రక్త ప్రసరణ పెరుగుతుంది, అండ్ ఇది పీరియడ్ క్రాంప్స్ ని తగ్గిస్తుంది. అండ్ చాలా మందికి ఉండేటువంటి అపోహ ఏంటి అంటే మెన్స్ట్రల్ టైంలో యోగా చేయకూడదని. అయితే ఎక్కువగా చేయకూడదు, బట్ తేలికపాటి యోగా చేయడం వల్ల ఏంటి అంటే మైండ్ బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే యోగాలో కొన్ని ప్రత్యేక ఆసనాలు స్త్రీల గర్భాశయాన్ని, అంటే యూటరస్ పెల్విక్ ఫ్లోర్ కండరాలను ఎంతో బలోపేతం చేస్తుందన్నమాట. అలాగే గర్భిణుల నిపుణుల సమక్షంలో చేసేటువంటి ప్రెగ్నెన్సీ యోగా, సో ఇవి కూడా అంటే డాక్టర్స్ దగ్గర నుంచి చేపిస్తాను అనమాట. సో ఈ యోగా వల్ల ఏంటంటే వాళ్ళ శరీరం ఫ్లెక్సిబుల్ గా మారి సుఖ ప్రసవం అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి మెనోపాజ్, సో ఈ దశ మహిళలకు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టతరం అవుతుంది. మరి ఇలాంటి సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు రావడం, ఇందాక చెప్పినట్టుగా నిద్రలేమి, ఆందోళన, వీటన్నిటిని తగ్గించడంలో ప్రాణాయామం ధ్యానం అద్భుతంగా పనిచేస్తాయి అనమాట. సో ఇవి మనస్సును ప్రశాంతపరిచి హోమియోస్టాసిక్ అనేటువంటి సో ఇలా కాపాడతాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధు భైరవి.

ఈ స్థిర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఎక్కువగా ఉమెన్ కి ఉపయోగపడేటువంటి యోగాసనాల గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం కదా, తెలుసుకుంటున్నాం కూడా. అండ్ 30 ఏళ్ళు దాటినటువంటి మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. సో దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారనమాట.

వస్తాయి. అండ్ అంతేకాకుండా యోగా చేయడం వల్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అనేది రీబూట్ అవుతుంది. మెదడులో ఈ ఒత్తిడి హార్మోన్ ఏదైతే ఉందో అది దాన్ని కార్టిసాల్ అంటారనమాట. సో అవి తగ్గి హ్యాపీ హార్మోన్స్ అంటే ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి అనమాట. సో ఇవి డిప్రెషన్ యాంగ్జైటీలను తగ్గించి గాఢమైన నిద్రకు ఉపయోగపడతాయి. సో ఇలాగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి వల్ల మహిళలు తరచుగా మానసిక అలసటకు గురవుతుంటారు. అండ్ చాలామంది ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, అమ్మో యోగా చేస్తే మేము ఇంకా అలసిపోతాం అని చెప్పి. కానీ బాగా అంటే యోగా మీరు కంపల్సరీ డైలీ రొటీన్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే అది మీ ఫిట్నెస్ లెవెల్స్ని పెంచుతుంది. అంటే మీరు చేసేటువంటి పనులు ఏదైతే చేయగలుగుతారో వాటిని ఇంకా పెంచుతుంది. అండ్ మీరు ఇంకా యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి, సరైన నిద్రకి అండ్ మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని అంటే యోగా చేసేటప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో ఏది నాకు అవసరం, ఎక్కడ వరకు ఆలోచించాలి, ఏది అవసరం, ఏది తినాలి, ఇలాగా మనల్ని మనం ఓవరాల్గా కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట.

అండ్ ఇందాక నేను చెప్పినటువంటి ఆసనాలతో పాటు ట్రీ పోజ్ అంటే వృక్షాసనం కానివ్వండి, వీరభద్రాసనం, బ్రిడ్జ్ పోజ్, బటర్ఫ్లై పోజ్, క్యాట్ కో పోజ్, తర్వాత చైల్డ్ పోజ్, కోబ్రా పోజ్, మౌంటైన్ పోజ్, సో ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గించి మీ కండరాలను బలపరుస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, అదేంటంటే మీ శరీర సామర్థ్యాన్ని మించి ఆసనాలు చేయడానికి అస్సలు ప్రయత్నించద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఏదైనా అంటే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏమైనా అనిపిస్తే వెంటనే ఆపేయండి. అంటే మీ బాడీ ఎక్కడి వరకు ఫ్లెక్సిబుల్ అవుతుందో అక్కడ వరకే చూసుకోండి. అండ్ అలాగే ఆరోగ్య సమస్యలు కనుక ఏమన్నా ఉంటే యోగా నిపుణుల సలహా అయితే తీసుకోండి. అండ్ ఏవో చూసాం కదా సోషల్ మీడియాలో, అవి చూసి అవన్నీ మనం చేసేయాలి అని చెప్పి మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అవి చేస్తుంటారు కాబట్టి. అండ్ మీరు కూడా స్టార్టింగ్ అంటే ఇప్పుడే కనుక యోగా చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక సో బేసిక్ ఆసనస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక మంచి యోగా నిపుణుల సలహా తీసుకొని, సో ఎలాంటి ఎలా స్టార్ట్ చేయాలి లేదా డాక్టర్ సలహా తీసుకొని మెల్లిగా మీ డైలీ రొటీన్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల సో యంగ్ లేడీస్, సో మీరైతే ఇంకా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మారతారనమాట. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మేఘ సందేశం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Yes, very very good afternoon to one and all and welcome to Sandadi program. So question kosam meerandaru ala edho chustunnarani telusu. So mana listeners aithe messages pampichestunnaru kuda good afternoon antu and mari me good afternoon message tho paatu mari first question aithe ready ga undannamata. Question vinesi answer ni kuda kalipi whatsapp chesen mari. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నాద బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ప్రసిద్ధి. క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి. సో మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే 0866 2488 14 ఈ వాట్సాప్ నంబర్ కి అయితే వాట్సాప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతీయ ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లుడు గారు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. కేజే ఎస్ దాస్ గారు పూర్ణచంద్ర గారి వాయిస్ లో కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ అందించిన త్యాగరాజస్వామి కృతి.

ಗಮ ಬನಿ ಸ ಗಮ ಗರಿ ಸ ಪದ ನಿಧ ಬ ದಿನಿ.

ఈ సందడి సందడిలో మనం అయితే ఉన్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పంపించారు. అండ్ అలాగే రాజేశ్వరి బాయ్ గారు అదురు నుంచి పంపించారు శుభ మధ్యాహ్నం. అండ్ అలాగే టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి గారు కాజా నుంచి. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట్ తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి నుంచి పంపించారనమాట. సండే సందడికి స్వాగతం అన్నారు. మరి ఆన్సర్ ఎక్కడ? మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కడప టీసీ నుంచి మానస్ కుమార్, శ్రీ లతాదేవి, మహంత్ పంపించారు ఆన్సర్. ఓకే, కన్సిడర్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పొదుటూరు కడప జిల్లా నుంచి

దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ అలాగే శ్యామల గారు. అలాగే రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి. సో నెక్స్ట్ ఆ బిరుదు ఇంకెవరెవరికి ఇచ్చారని పంపించారు. ఓకే ఎనీవేస్, అలాగే కానూర్ నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదోని మండల్ హిసామా సారీ ఆదోని నుంచి పంపించారు రాజేష్ రెడ్డి గారు. ఓకే అండ్ అలాగే బ్రహ్మం గారు ఖమ్మం నుంచి పంపించారు, కానీ కాదండి, కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి పంపించారు. ఓకే కరెక్ట్ ఆన్సర్. సులక్షణ గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్, సో వీరు కూడా పంపించారు ఆన్సర్. ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ ఆధ్యాత్మిక సంగీత సాంప్రదాయాలలో నాదబ్రహ్మ అనేటువంటి పదాన్ని ప్రధానంగా విశ్వసృష్టికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అండ్ నాదమే బ్రహ్మం, అంటే శబ్దమే దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఇది మన పురాణాల్లో సంగీత లోకంలో కొందరు ప్రముఖులను ఇలా నాదబ్రహ్మగా పిలుస్తారనమాట. అందులో ముఖ్యంగా మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అడిగాను కాబట్టి సో అందరూ కూడా త్యాగరాజ స్వామి వారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజు వీరిని భక్తిపూర్వకంగా నాదబ్రహ్మ అని పిలుస్తారు. అలాగే ఆయన సంగీతాన్ని భగవంతుడికి చేరుకునేటువంటి మోక్ష మార్గంగా భావించి ఉపాసన చేశారు కాబట్టి సో వారిని అలా పిలుస్తారు. అలాగే పరమశివుడు సకల నాదాలకు లయకు మూల కారకుడుగా భావిస్తారు కాబట్టి ఆయన డమరుక నాదం నుంచే అక్షరాలు స్వరాలు పుట్టాయని నమ్ముతారు కాబట్టి శివుడిని కూడా నాదబ్రహ్మ అంటారు. అలాగే విశ్వమంతా తిరుగుతూ వీణ వాయిస్తూ నారాయణ నామస్మరణ చేసేటువంటి దేవర్షి నారదుడిని కూడా నాదబ్రహ్మగా కీర్తిస్తారు. వీరితో పాటు మహారాష్ట్రలోని పుండరీపుర విఠలుడిని కూడా నాదబ్రహ్మ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సో ఈ ఆన్సర్స్ చెప్పినటువంటి ఆన్సర్స్ లో ఏది పంపించినా కూడా సో మీదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. కింగ్ ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ ఆసనాస్ గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సరిగమలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్ గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి అని చెప్పి. అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు

త్రూ అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వాసు గారు చనుబండ నుంచి అలాగే హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు అండ్ హ్యాపీ యోగా డే అలాగే వరల్డ్ మ్యూజిక్ డే కూడా అండి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే సంహిత గాదిరాజు గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్.

ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే సంహిత గాదిరాజు గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ దొంతి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోళ్లయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మానస్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కాదండి. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, ఓకే రైట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జీఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ శ్యామల గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదులూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు ఎందుకనో. దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వరాభిషేకం మీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచనలు చేశారు. తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రోత్సహించవద్దని, నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాలకు చెందిన 15 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 13,77,542 రూపాయల విలువైన చెక్కులను శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఈ రోజు పంపిణీ చేశారు. భీమవరం మండలం కొమరాడ గ్రామంలో ఈ రోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో స్కోచ్ 2026 అవార్డు లభించింది. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునేలా అమలు చేస్తున్న అర్బన్ స్మార్ట్ వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు ఈ పురస్కారం లభించింది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ప్రజలు పాస్పోర్టు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, జిల్లా కేంద్రంలో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు సవరణ విండోను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 26 రాత్రి 11:59 వరకు తమ దరఖాస్తుల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఏలూరుకు చెందిన భానుప్రకాష్ పంజాబ్లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ 60 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విజయంతో నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్కు భారత తరపున పాల్గొనేందుకు అర్హత సాధించారు. కాగా ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తూ ఇంతటి విజయం సాధించడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. మరోవైపు ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్లో పరాభవాన్ని చూసిన నెదర్లాండ్స్ జట్టు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. భారతీయే శ్రీలంకయే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 370

77 పరుగులు చేసింది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: भारती FM 101.3।
1: हय लसु हय लसु हय लसु हय लसु हय लसु हय लसु

0: named, was a symbol of courage, bravery and valor. She urged people associated with the university to work for the empowerment of tribal communities, disadvantaged groups, especially young girls. U.S. Vice President J.D. Vance and Iranian Parliament Speaker M.B. Ghalibaf have arrived in Switzerland to hold peace talks as Tehran closed the Strait of Hormuz again, citing Israel-Lebanon conflict. The United States said that they will set up the structure of negotiations with Iran and potentially start to make progress on nuclear issues. Delegation from Tehran, led by Parliamentary Speaker Mohammad Bagheer Ghalibaf, has been named Menab 168 in a tribute to the 168 victims of the tragic school strike. The Director of Enforcement, ED, has provisionally attached movable and immovable properties worth 1,000 crore rupees in the matter pertaining to large-scale illegal iron ore mining in Goa by the Salgaonkar Group and its associates, the AVS Group. The India Meteorological Department has forecast extremely heavy rainfall over sub-Himalayan Bengal and Sikkim during the day. The weather agency has predicted that Gujarat, central Maharashtra, Marathwada, Saurashtra and Kutch will witness isolated or scattered rainfall till Friday. And that is the end of this news bulletin.
1: విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజారెడ్డి గారు పొద్దుటూరు కడప నుంచి, నాకు తెలియదు మేడం అంటున్నారు, నో ప్రాబ్లం, నేనైతే రివీల్ చేస్తాను. అండ్ నారాయణ రెడ్డి గారు నల్లవల్లి ముద్దునూరు కడప నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మలంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచార్య గారు, వరలక్ష్మి కృష్ణమ్మ చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి గారు పంపించారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం నుంచి నాగుల్ మీరా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర గారు భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

కింగ్ ఆఫ్ ఆసనాస్ అని శీర్షాసనాన్ని పిలుస్తారనమాట. సో శీర్షాసనాన్ని ఆసనాల రాజు, కింగ్ ఆఫ్ ఆసనాస్ గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆసనాల్లో తల కిందికి, కాళ్ళు పైకి పెట్టి, కేవలం తల చేతుల భాగాలపై మొత్తం శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీన్ని ఎందుకు ఇలా అంటారు అంటే, మన రోజంతా నిలబడి లేకపోతే కూర్చొని ఉండడం వల్ల గుండె నుండి రక్తం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మెదడుకు చేరాల్సి వస్తుంది. కానీ శీర్షాసనం వేసినప్పుడు శరీరం తలకిందులవుతుంది కాబట్టి దీనివల్ల ఆక్సిజన్ తో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి రక్తం నేరుగా అత్యంత వేగంగా మెదడు కణాలకు అందుతుందట. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను విపరీతంగా పెంచుతుందంట. అలాగే మన శరీరంలోని హార్మోన్లన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి మాస్టర్ గ్రంథి అయినటువంటి పిట్యూటరీ అండ్ అలాగే పారాపిట్యూటరీ అంటే పీనల్ గ్రంథులు, ఇవన్నీ కూడా మెదడులో ఉంటాయి కదా. సో ఈ శీర్షాసనం వేసినప్పుడు ఈ గ్రంథులు యాక్టివేట్ అవుతుందన్నమాట. ఒక రాజు ఎట్లయితే తన రాజ్యాన్ని పరిపాలిస్తాడో అలా ఈ ఆసనం ద్వారా మొత్తం హార్మోనల్ సిస్టమ్ ని క్రమబద్ధీకరిస్తుందట. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా ఇలా తలక్రిందులుగా ఉండేటువంటి ఈ ఆసనాన్ని చేస్తారో వాళ్ళకి చర్మంపై ముడతలు రావట, సహజంగా రేడియన్స్ గ్లో ఉంటుంది, జుట్టు రాలడం, చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయట. అండ్ సాధారణంగా మన గురుత్వాకర్షణ శక్తి వల్ల జీర్ణాశయం కింది భాగాలపై ఒత్తిడి పడుతుంది. అయితే శీర్షాసనం వేసినప్పుడు పేగుల్లో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు సులభంగా కదులుతాయట. సో ఇలా కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేసి జీర్ణశక్తిని కూడా అద్భుతంగా పెంచుతుందంట. అండ్ అంతేకాదండి, ఈ

ఆసనం వేయడం వల్ల శారీరక బలం, అంటే శారీరక బలం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆసనం వేయాలంటే కంటిన్యూషన్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ మానసిక ఏకాగ్రత అంటే ఫోకస్ కూడా చాలా చాలా చాలా అవసరం అన్నమాట. అండ్ ఇది వెన్నెముకను, భుజాలను, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుందట. సో అది మరి సంగతి. అయితే ఈ శీర్షాసనం కూడా అందరూ చేయడానికి లేదు. హై బీపీ ఉన్నవాళ్ళు, సర్వికల్ స్పాండిలైటిస్, తర్వాత గ్లోకోమా, సో ఇలాంటి వాళ్ళు, అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు మహిళలు కానివ్వండి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఆసనాలు వేయకూడదు అనమాట. సో మరి అది సంగతి. సో అందుకనే ఈ ఆసనాన్ని, శీర్షాసనాన్ని ఆసనాల రాజుగా అభివర్ణించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాచీన భారతీయ సంప్రదాయంలో రాగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి నమ్మే విధానాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంటే మీకు ఏదైనా ఇల్నెస్ ఉందనుకోండి, మీకు ఏదైనా రోగం ఉంటే, మీకు ఒక పర్టికులర్ రాగాన్ని వినిపిస్తే ఆ జబ్బు లేకపోతే రోగం నయమైపోతుంది అనమాట. సో ఇలాగా రాగాల ద్వారా రోగాల్ని నయం చేసేటువంటి విధానాన్ని ఏమంటారు? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866 24 888 14. ఈ వాట్సప్ నెంబర్కి మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తూర్పు పడమర.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ అందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం కదా. అండ్ మరి అడిగాను కదా క్వశ్చన్, రాగాల ద్వారా రోగాలను నయం చేసేటువంటి ఆరోగ్య విధానాన్ని సో ఏమని అంటారు అని అడిగారు. అండ్ చూసేద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ ని. అయితే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మండల శ్రీరాములు లక్ష్మ ఉన్నతల్ అగ్రహారం నుంచి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జేఎన్ని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి హరికృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆన్సర్ ఓకే. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు పంపించారు ఆన్సర్, కానీ ఆన్సర్ అర్థం కాలేదండి నాకు. దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు ఓకే. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పుత్తూరు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇందాక క్వశ్చన్స్ కి ఆన్సర్ పంపించారు మురహది యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్

రాగాల ద్వారా ఇవి నయమవుతాయో లేదో తెలియదు, కానీ శ్రవణానందకరమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల మానసిక స్వాంతన శాంతి లభిస్తుంది అంటూ పంపించారనమాట వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి. ఎస్ కరెక్టే. అండ్ ఇంకా కాకపోతే లేదండి, ఉన్నాయి. అండ్ అంకయ్య గారు గడ్డం బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల ఎర్రగూడు నుంచి వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. ఓకే కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, ప్రాచీన భారతీయ సంప్రదాయంలో రాగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్మేటువంటి విధానాన్ని రాగ చికిత్స, రాగ థెరపీ అని అంటారనమాట. సో అది మరి కరెక్ట్ ఆన్సర్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గ్లోబల్ డేటా ప్రకారం సపోజ్ ఫాదర్స్ డే కదా, సో మరి ఫాదర్స్ డే అని చెప్పి తండ్రికి ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు చాలా మంది లాస్ట్ మినిట్ లో కొనేటువంటి వస్తువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. గ్లోబల్ డేటా ప్రకారం తండ్రికి ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు చాలా మంది లాస్ట్ మినిట్ లో కొనేటువంటి వస్తువు ఏంటి? మరి మీ కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్కి. అండ్ మీరేం కొంటారు, మీ ఫాదర్స్ కి గిఫ్ట్ ఏమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పు కారణాలని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

ఎస్, మరి సండే సండేలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి అంటే లాస్ట్ మినిట్ గిఫ్ట్ ఏమిస్తారు ఫాదర్స్ డేకి, అంటే ఏం గిఫ్ట్ కొనాలో తెలియనప్పుడు. సో గ్లోబల్ డేటా ప్రకారం ఎక్కువ మంది ఏం గిఫ్ట్ ఇస్తారు తెలుసా? సో అదైతే తెలుసుకుందాం. ఎస్ కేదార్ వీరేష్ గారు రాజు నుంచి కరెక్ట్ గా గెస్ట్ చేశారండి. అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు ఆన్సర్. సో ఓకే, అంటే ఇది మీరు ఇచ్చే గిఫ్టా లేకపోతే గ్లోబల్ డేటా ప్రకారం ఎవరు ఏమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా పంపించాల్సింది. సో ఓకే, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పెన్ అంటున్నారు, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు మండల శ్రీరాములు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి నుంచి. అలాగే గ్రీటింగ్ కార్డ్స్ అంటున్నారు జాకిర్ హుస్సేన్ గారు అనంతపూర్ నుంచి. క్లాస్ బుక్స్ చదివే వాళ్ళము, సో క్లాస్ బుక్స్ ఇచ్చేవాళ్ళం అంటున్నారు. ఓకే, దేవసేన గారు తిరుపతి నుంచి. అలాగే కడప నుంచి మానస్ కుమార్ గారు, వావ్ సూపర్.

పాదాలకు నమస్కారం చేశారట. సూపర్ అండి. అండ్ అలాగే రమేష్ గారు దొంతి అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే మా నాన్నగారికి మామిడి పండ్లు చాలా ఇష్టం, ఆయనకి అవే ఇచ్చేవాడిని అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదా నుంచి. సూపర్. అండ్ అలాగే సిరిగిరి హరికృష్ణ గారు ఐ గ్లాసెస్ అంటున్నారు, సూపర్. అండ్ అలాగే ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు బిజిలీ వెంకటేష్ గారు శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి. అండ్ అంకయ్య గారు గడ్డం నుంచి పంపించారు, మంచి పేరు ఇస్తారట. ఓకే. కారు నుంచి తాతారావు గారు ఈరోజు అన్ని మంచి వెరైటీ పాటలు వినిపిస్తున్నారు, ముందే అనుకుని వచ్చారు అంటున్నారు. లేదండి, ఇక్కడికి వచ్చాక అలా కుదిరిపోతుందంటే. అండ్ జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి వెల్లుల నుంచి, సో ఇందాక క్వశ్చన్ పంపించారు, ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు. సో ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సారీ, మేబీ మెసేజెస్లో మిస్ అయి ఉంటుంది. అండ్ ఓకే, నాకు ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో నేనేం గిఫ్ట్ ఇవ్వలేను, కాకపోతే మా కూతురు తమ్ముళ్ళ కూతుళ్ళు నలుగురు ఉన్నారు. సో వాళ్ళు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పి కేక్ తెచ్చి కట్ చేయించి ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో అదే గిఫ్ట్ అంటూ పంపించారనమాట. సూపర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి. సో వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే విషెస్ కూడా అండి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజ్ గారు బుక్ ఇస్తారంటున్నారు. అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి బుక్ అంటూ పంపించారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు పంపించారు. ఓకే. అండ్ అలాగే బుక్స్ అంటున్నారు. సో ఓకే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు, అనంతపురం నుంచి అనురాధ గారు పాదాభివందనం చేసి దీవెనలు తీసుకోవడం మంచిది అంటున్నారు. అండ్ చిలక నారాయణ అనసూయ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే. సో మరి తెలుసుకుందాం, మరి గ్లోబల్ డేటా ప్రకారం అసలు ఎక్కువ మంది ఏం గిఫ్ట్ ఇస్తారు అనేటువంటి విషయాన్ని.

సో గ్లోబల్ డేటా ప్రకారం అంటే యాక్చువల్గా అసలు మనం ఎక్కువ ఫాదర్స్ డే మదర్స్ డే మనకి భారతదేశంలో తక్కువ జరుపుకోవడం అనేది చాలా తక్కువ కదండి. అంటే ఈ మధ్య కాలంలో అంటే గత 10 సంవత్సరాలుగానో ఈ మధ్య జరుపుకుంటున్నాం, కానీ ఫాదర్స్ డే, బ్రదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఇట్లాగా ఇంతకుముందు ఇన్ని డేస్ అయితే మనం జరుపుకునే వాళ్ళం కాదు కదా. సో ఎక్కువగా పాస్ట్ యాత్రలు అంటే ఇంగ్లీష్ పీపుల్, సో యుఎస్, యూకే ఇలాంటి ప్లేసెస్లో ఉండేవాళ్ళు జరుపుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువగా అంటే ఎప్పటి నుంచో ఇవంతా క్యాల్కులేట్ చేస్తే గ్లోబల్ డేటా ప్రకారం ఎక్కువగా టైస్ ఇస్తారంట గిఫ్ట్, అంటే టై కట్టుకుంటారు కదా, సో టై అనేది గిఫ్ట్గా ఇస్తారంట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది వాచ్, రిస్ట్ వాచ్, సో రిస్ట్ వాచెస్ ఎక్కువగా ఇస్తారట. సో అది మరి సంగతి, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ పంపించిన కరెక్ట్ ఆన్సరే. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం.

సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి? క్వశ్చన్ మార్క్స్ రిపీట్ చేస్తున్నాను, వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిసి వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 2488 14 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మరి మన ఫాదర్స్ అందరికీ కూడా డెడికేట్ చేస్తూ ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరి కోసం అయితే వినిపిస్తున్నాను, నాన్నకు ప్రేమతో ఈ చిత్రం నుంచి.

ఎస్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి వేద వ్యాసుని అసలు పేరు ఏమిటి అని. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కేదార్ వీరేష్ గారు, రాజం నుంచి, అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు. షార్ట్ కట్ ఓకే. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు, కనకారావు గారు పెడ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కూర్నతల సునీల్ గారు అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే గడిగే తిమ్మప్ప ఎమ్మిగనూరు నుంచి, అనంతపూర్ నుంచి అనురాధ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు, అండ్ మండ్ల శ్రీరాములు గారు అన్నమయ్య జిల్లా నుంచి, కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అలాగే జాకిర్ హుస్సేన్ గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా చిలక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నిజామాబాద్ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, మూల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కీర్తి గారు కూచినపూడి ఓకే. అలాగే నాగేంద్రప్ప ఉడవు కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు, అలాగే వరప్రసాద్ గౌడ్ అలాగే రాజేశ్వరమ్మ నంద్యాల డిస్ట్రిక్ట్ ఎర్రగూడూరు నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా రమేష్ గారు అనంతపురం నుంచి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు గారు, వీరభద్రరావు కనకారావు గారు, సారీ వీర కనకారావు గారు వీరభద్రాపురం నుంచి, అలాగే మోహన్ రావు లీలావతి హెంప్రే అమృత కప్పలదొడ్డి నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వేద వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయన. ఇది ఇవాళ మన సందడి సందడి ప్రోగ్రామ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోటగిరి మల్లికార్జున్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా గారు ఉయ్యూరు నుంచి, సో ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మేజర్ చంద్రకాంత్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ప్రజలకు సేవ చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మచిలీపట్నంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి కొల్లు రవీంద్ర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని లబ్దిదారులకు ఈరోజు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మందికి 7.98 కోట్ల రూపాయల విలువ కల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామని మంత్రి తెలిపారు. బాపట్ల మండలం సూర్యలంక బీచ్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఆత్మకూరు పట్టణంలో ఈ సాయంత్రం జరగనున్న హనుమాన్ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐ గంగాధర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 1626 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేసిన ఇండక్షన్ స్టవ్లు, వంట పాత్రల కిట్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈరోజు పంపిణీ చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న నీటు పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గొల్లప్రోలు పట్టణ శివారులో దాడులు నిర్వహించి అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసు అధికారులు అరెస్టు చేశారు. అక్రమ మద్యం తయారీ విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఎస్ఐ రామకృష్ణ హెచ్చరించారు. రాప్తాడు మండలం గంగులకుంట సమీపంలో రైల్వే ట్రాక్పై ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ 24 ఏఎస్ఐ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరిన్ని వివరాలకు సీఐఎస్ఎఫ్ RECTT.CISF.GOV.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. భారత్ ఏ శ్రీలంక ఏ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 18 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. గంటల 3:50 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో వన్ ఫిల్మ్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. ఇంతకీ ఏంటి ఆ సాంగ్స్ అంటే అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే వినబోతున్నాం అనమాట. రాజశేఖర్, మధుబాల అండ్ రమ్యకృష్ణ గారు నటించినటువంటి

అద్భుతమైనటువంటి మూవీ. అండ్ అలాగే అసలు ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంలో వివిధ ప్రోగ్రాంలో అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుంచి సాంగ్స్ అయితే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

బలపు ఫలితం శూన్యమా, నాగం అంటే త్యాగమా, బలపుకు ఫలితం శూన్యమా.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మరి సమయం చూసుకుంటే 4:48 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ ఇంకొద్దిసేపట్లో అంటే 4:50 మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ ఇంకా

అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అంటూ, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే కాసేపట్లో మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల.

0: Hello dear friends, welcome to our musical vanilla program. Musical endukantunnarante ivvala manamu music and paatala gurinchi maatladukuntunnam. So this is your RJ Chetan welcoming you all. Paatalu paadatam chaala mandiki ishtam. Mahilalu ekkuva paatalu paadutu untaru chinna pillalanu bujjaginchataniki variki gooramuddalu tinipinchataniki amma paade paatalu amrutanla untayi. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేనైనా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయే దాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత

మెంటల్ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు

0: ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరు అంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. సిఓపీడీతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు, ఫీజులు, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానసిక శ్రేయస్సుకు యోగా ధ్యానం ఆవశ్యకత గురించి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ డి సరిత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. కార్యక్రమం వినే ముందుగా ప్రకటనలు.
1: ఇంత రాత్రిపూట ఎస్ఎంఎస్ కేవైసీ అప్డేట్ చేయండి, లేదంటే ఖాతా బ్లాక్ అయిపోతుంది. లింక్ మీద క్లిక్ చేస్తాను, బ్లాక్ అయిపోతుందేమో. ఆగు, చెక్ చేసావా లింక్ సరైనదేనా? పంపింది మీ బ్యాంకేనా? కేవైసీ అప్డేట్ కోసం తెలియని లింకుని ఓపెన్ చేయడం అంటే తెలియని మనుషుల కోసం మీ ఖాతా తలుపు తెరవడం. తొందరపడి ఇరుక్కోకండి, మరియు నకిలీ కేవైసీ అప్డేట్ లింక్ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇప్పుడు వినండి.
5: శ్రోతలకు నమస్కారం. నేటి వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ, కోపం, నిద్రలేమి వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యోగా ఇంకా ధ్యానం శారీరక ఆరోగ్యానికే కాకుండా భావోద్వేగ ఇంకా మానసిక శ్రేయస్సును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈరోజు మనకు మానసిక శ్రేయస్సు కోసం యోగా ధ్యానం ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మనతో పాటు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ సరిత గారున్నారు. నమస్కారం మేడం.
6: నమస్కారం సార్, అందరికి నమస్కారములు.
5: మేడం, ముందుగా ఈ యోగా ఇంకా ధ్యానం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మన శ్రోతలు తెలియజేస్తారా?

స్మీ, మనం యోగా గురించి మాట్లాడడానికి ముందుగా యోగా అంటే ఏంటో కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యోగా అనేది ఒక సాంస్క్రిట్ పదం నుంచి పుట్టింది. యుజ్ అంటే కలయిక, జీవాత్మ మరియు పరమాత్మ కలయిక. అదేవిధంగా మనం మనస్సును, శరీరాన్ని, ఆత్మని సమన్వయం చేయునది అని చెప్పుకోవచ్చు. సో మనకందరికీ తెలిసిందే యోగా పితామహుడు మన పతంజలి మహర్షి. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, యోగం ద్వారా మన మనస్సులోని మాలిన్యాలను తొలగించడానికి, మాటల్లోని దోషాలను తొలగించడానికి వ్యాకరణాన్ని అందించినటువంటి పతంజలి మహర్షికి, శరీర రోగాలను తొలగించడానికి ఆయుర్వేదాన్ని ప్రసాదించినటువంటి పతంజలి మహర్షికి, మునులలో శ్రేష్ఠుడైన ఆ పతంజలి మహర్షికి నా భక్తిపూర్వక ప్రణామములు. మనందరికీ తెలిసిందే అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించినది పతంజలి మహర్షి. అష్టాంగ యోగాలో మొదటగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ.

0: ధ్యాన సమాధి అని 8 రకాలుగా ఉంటాయి. మనం ముఖ్యంగా ఇప్పుడు యువతరం ఆసనం, ప్రాణాయామ, ధ్యానం గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటున్నాము. ఈ యోగా తర్వాత ధ్యానం ఈ రెండూ కూడా మనస్సు శరీరాన్ని రెండింటినీ సమన్వయం చేసి మనకు ఆరోగ్యమైనటువంటి జీవన విధానాన్ని అందిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మనకి ఈరోజు ఉన్నటువంటి ఒత్తిడికి మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అని చెప్పబడే కార్టిజాల్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. సో ఆ కార్టిజాల్ హార్మోన్ని తగ్గించడానికి ఈ యోగా మరియు ధ్యానం అనేది చక్కగా ఉపయోగపడుతున్నవి. మనకు ప్రశాంతమైనటువంటి లైఫ్ స్టైల్ కావాలన్నా ప్రతిరోజు ఒక 1 అవర్ టైంని మనం కేటాయించడం ద్వారా మనము ప్రశాంతమైనటువంటి ఒత్తిడి లేని జీవన విధానాన్ని పొందవచ్చు.
1: మేడం, మరి ఇప్పుడు మీరు ఒత్తిడి గురించి మాట్లాడుతున్నారు, పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా ఏ రకంగా సహాయపడుతుంది?
0: ఇప్పుడు నేను అన్నట్టుగా ఈ దైనందిక జీవన విధానంలో మనము ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ శరీరానికి మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి తగినటువంటి సమయాన్ని ఇవ్వడం లేదు. కానీ యోగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క శరీర పరిస్థితిని మనము కంట్రోల్ చేయవచ్చు. ప్రతిరోజు యోగాని అలవర్చుకోవడం వల్ల కార్టిజోల్ హార్మోన్ అనేది తగ్గడం మనం రీసెర్చ్ లో కూడా అందరూ చూడడం జరిగింది. అదేవిధంగా యోగా చేయడం వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి డోపమైన్ రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల ఒత్తిడి అనేది ఖచ్చితంగా మనకు తగ్గడం స్వయంగా చూడవచ్చు, అనుభవం పొందవచ్చు.
1: మేడం, మరి సాధారణంగా ప్రస్తుతం ఉన్న ఈ జీవన శైలిలో మనం ఈ లైఫ్ స్టైల్లో మన బ్యాలెన్స్ కోల్పోతున్నాం. మరి ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, భావోద్వేగ సమతుల్యత కోసం ఎటువంటి ధ్యానం కానీ యోగాసనాలు కానీ ఉపయోగకరంగా ఉంటాయి?
0: అసలు యోగా అంటేనే బ్యాలెన్స్ అన్నమాట. డెఫినేషన్ చెప్పుకున్నాం, యోగా అంటే సమన్వయం, శరీరానికి మనస్సుకి ఆత్మకి సమన్వయం. సో ఈ సమన్వయం మనం ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం, ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేయడం, ఒక 30 నుంచి 40 నిమిషాలు ఆసనాలు చేయడం, వీటి ద్వారా మనకి వీటి మూడిటికి సమన్వయం బ్యాలెన్స్ అనేది తీసుకురావచ్చు. అంటే ఫిజికల్గా స్టేబుల్గా ఉండడం, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి ఎమోషనల్ బ్యాలెన్స్, ఈ భావోద్వేగాలను మనము కంట్రోల్ చేసే ఒక కెపాసిటీ అనేది యోగా ప్రతిరోజు ఒక 45 మినిట్స్ సాధన చేయడం వల్ల మనం పొందవచ్చు. దీనికోసం ప్రణవం ధ్యానం అని, ఓంకార ధ్యానం అని చెప్తారు. అదేవిధంగా శశాంకాసనం, తాడాసనం, త్రికోణాసనం, ద్విపాద పీఠాసనం, ఇట్లాంటి ఒక మధ్యస్థ ఆసనాలని వేయడం ద్వారా మనం భావోద్వేగాలను నియంత్రించవచ్చు.
1: మేడం, మరి ఇందాక మీరు ప్రాణాయామం అంటున్నారు, మరి ఈ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఎలా మెరుగుపడుతుంది?
0: ప్రాణాయామం అంటే మనం మామూలుగా బ్రీతింగ్, ఇప్పుడు ఉరుకులు పరుగులు జీవితంలో ఎవరు కూడా డీప్గా గాలిని తీసుకోవడం వదలడం జరగడం లేదు. అందరూ స్ట్రెస్ లో బ్లడ్ ప్రెషర్ వల్ల ఏంటంటే షార్ట్ బ్రీత్ అనేది ఎక్కువ,
1: ఫాస్ట్గా బ్రీతింగ్
0: తీసుకుంటుంది. కానీ ప్రాణాయామాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క బ్రీత్ రేట్ అనేది తగ్గుతుంది. ఆటోమేటిక్గా బ్రీత్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో మన యొక్క ఆయు అనేది పెరుగుతుంది. అంటే బ్రీత్ రేట్ కంట్రోల్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది ప్రతి ఒక్క సెల్కి ఎక్కువగా జరగడం జరుగుతుంది. తద్వారా మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ప్రాణాయామం ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా స్ట్రెస్ అనేది కంట్రోల్ అవుతుంది.
1: మేడం, మరి నేటి తరం మనం గమనించినట్లయితే యువత అంతా శారీరక దృఢత్వంపై చాలా ఫోకస్ చేస్తున్నారు, కానీ అదేవిధంగా ఈ మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటేనే శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అనే విషయం యువతకు ఎలా చేరవేయాలంటారు?
0: మనం ఇందాక చెప్పుకున్నాం పతంజలి మహర్షి గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పి, ఆయన అష్టాంగ యోగాల్లో యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పాం. యమ నియమాల్లో మనం ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా మనం మన యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని చాలా చక్కగా వివరించారు. కానీ జిమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కేవలం శరీరం మీద మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ యోగా చేస్తున్నప్పుడు మనకి స్థితి ఉంటుంది, విన్యాసం ఉంటుంది, బ్రీతింగ్ ఉంటుంది, శ్వాస మీద ధ్యాస కూడా మనం యోగా చేసేటప్పుడు పెట్టాలి. తద్వారా ఏమవుతుందంటే యోగా చేసినప్పుడు మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది, మెంటల్ పీస్ అనేది వస్తుంది. అదే విధంగా శరీరం లాఘవం అంటారు, లైట్నెస్ రావడం జరుగుతుంది. దృఢత్వంతో పాటు లైట్నెస్ అనేది ఏ జిమ్లోనూ ఫిజికల్ ఎక్సర్సైజెస్లో ఉండవు. కానీ యోగా చేసేటప్పుడు మనకి శరీరక దృఢత్వం

0: మీరేదైతే స్టెబిలిటీ స్థిరం సుఖం ఆసనం అన్నం అంటే ఆసనం యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే స్టెబిలిటీతో పాటు లైట్నెస్ లాఘవం అనేది వస్తుంది. కాబట్టి ఆసనాలు ప్రాణాయామ మెడిటేషన్ ఈ మూడు కాంబినేషన్ ఉండడం వల్ల ఫిజికలీ మెంటలీ ఎమోషనలీ ఒక పర్సన్ స్ట్రాంగ్ అవ్వడానికి యోగా ధ్యానం రెండూ కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
1: మేడం, అయితే మనం గమనిస్తున్నాం, మీరు ఇందాక చెప్పినట్టు యోగా వల్ల ఒక ఈక్విలిబ్రియం, ఒక బ్యాలెన్స్ ఉంటుందన్నారు. ఇప్పుడు చాలా మంది యువత ఈ జిమ్లో ఎక్కువగా బరువులు మోసేసి ఈ ఫిజికల్ ఫిట్నెస్ మోజులో ఒక్కోసారి హార్ట్ అటాక్స్ ఇలాంటివి సంభవిస్తున్నారు. అదే యోగా లాంటి ప్రక్రియల్లో శరీరంపై ఇలాంటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండవు. సో ఈ విషయమై మీరేమంటారు?
0: మీరు అన్నట్టు ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు నేను ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాను, తర్వాత నా మజిల్ ఇంత పెరిగింది అనేది మాత్రమే ఉంటుంది. కానీ ఆసనం చేసేటప్పుడు ఆసనంలో స్టేబుల్ గా స్ట్రాంగ్ గా మనం ఎంతసేపు కూర్చుంటున్నాము అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా శ్వాస మీద ధ్యాస ఉంటుంది. మనకి స్టెబిలిటీతో పాటు మనకి మెంటల్ పీస్ కూడా రావడం వల్ల జిమ్ చేయడం నేను తప్పుపట్టను. కానీ జిమ్ కన్నా యోగాలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే యోగా ఆసనాలు చేసేటప్పుడు మానసికంగా తర్వాత శారీరకంగా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే ఒక స్థిరత్వం అనేది ఒక ఇప్పుడున్నటువంటి యువతకు చాలా అవసరం అని నా అభిప్రాయం.
1: మేడం, మరి మీరు ఇందాక మీరు అన్నట్టు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అందరికీ ఈ ఆందోళన, ఈ డిప్రెషన్, నిరాశ ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఈ యోగా చేయడం వల్ల వాళ్ళ జీవితం ఏ విధంగా మారుతుంది, అంటే ఎలా మెరుగుపడుతుంది అంటారు?
0: మీరు అన్నట్టు డిప్రెషన్, స్ట్రెస్, ఈ ఆందోళన, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలంతా మనకే ఉన్నాయి అనుకోవడం, అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు యోగా చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి రియాలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చేస్తున్నప్పుడు శరీరంతో పాటు మనస్సును కూడా నిమగ్నం చేయాల్సి ఉంటుంది. ప్రాణాయామ చేస్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాణాయామ చేస్తున్నప్పుడు మనము బ్రీత్ రేట్ని స్లో చేస్తున్నప్పుడు కొంచెం ప్రజెన్స్లోకి రావడం, అంటే దీర్ఘంగా ఆలోచించేటప్పుడు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉండకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులను దాటి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది వాళ్ళకి వస్తుంది. తద్వారా డిప్రెషన్ లెవెల్స్ తగ్గడం, అదే పనిగా ఆలోచనలు తగ్గడం అనేది జరుగుతుంది. స్టెబిలిటీ అలవాటు అవుతుంది, బాడీ లైట్నెస్ పెరుగుతుంది, తద్వారా ఈ డిప్రెషన్, స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఇంకా మోర్ ఓవర్ ప్రాణాయామ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ బాడీకి బాగా సప్లై అవ్వడం ద్వారా ప్రతి ఒక్క సెల్ రెజ్యూనివేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిప్రెషన్ తర్వాత ఒత్తిడిని మనం జయించవచ్చు.
1: మేడం, మరి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఈ నిద్రలేమి వల్ల కూడా బాధపడుతున్నారు. అలాంటి వారికి ఈ యోగా ధ్యానం వల్ల వాళ్ళు ఈ నిద్రలేమి అధిగమించవచ్చా?
0: అవును, నిద్రలేమి రీజన్స్ మనం తెలుసుకోవాలి అంటే అందరూ మొబైల్ ఎక్కువ వాడడం జరుగుతుంది, ఎక్కువసేపు ఈ డిజిటల్ టీవీ చూడడం, మొబైల్ చూడడం, రీల్స్ చూడడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకొని వాటిని దూరంగా పెట్టడంతో పాటు మనం ఓంకార ధ్యానం, ప్రణవ ధ్యానం ఒక జస్ట్ ఒక 5 to 10 minutes చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రాణాయామ కూడా చాలా చక్కగా నిద్రలేమి సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. భ్రమరీ ప్రాణాయామ, ప్రణవం ధ్యానం అంటాం, ఓంకార ధ్యానం అంటాము. ఓంకారాన్ని ఒక రిథమాటిక్ వేలో ప్రొడ్యూస్ చేయడం, ఆ సౌండ్ వల్ల, ఆ వేవ్స్ వల్ల మనకి బ్రెయిన్ లో ఆల్ఫా తర్వాత తీటా వేవ్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి మనం బయటపడవచ్చు.
1: మేడం, మరి ఇందాక మీరుండి ఒక రోజులో ఒక 45 నిమిషాలు కేటాయించాలన్నారు యోగా ధ్యానం. కొందరు బిజీగా ఉండి ఒకే స్ట్రెచ్ లో అంత సమయం కేటాయించలేకపోతే వాళ్ళు వాళ్ళ అనుకూలంగా యోగా ధ్యానం చేసుకో
0: 30 మినిట్స్ పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ ధ్యానం చేసుకుని 20 మినిట్స్ సూక్ష్మ వ్యాయామం, ఒక 5 మినిట్స్ పెడితే సూర్య నమస్కారాలు వంటి, అయితే యువతకైతే వాళ్ళకంత ప్రాబ్లం ఉండదు కాబట్టి ఒక 10 మినిట్స్ సూర్య నమస్కారాలు, 10 మినిట్స్ సూక్ష్మ వ్యాయామం, ఒక 5 మినిట్స్ ధ్యానం, ఒక 5 మినిట్స్ ప్రాణాయామం ఇలా పెట్టుకున్నా మనకు రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు.
1: మేడం, అయితే చాలా మంది ఈ మెడిటేషన్ విషయంలో, ఈ ధ్యానం విషయంలో ఈ మెడిటేషన్ స్టేట్ మేము చేరుకున్నామా లేదా అని ఒక అనుమానంలో ఉంటారు. కొంచెమంది ఏమో మేము నిద్రపోతున్నాం మెడిటేషన్ చేసే బదులు అంటారు. సో ఈ ప్రారంభ దశలో ఉన్న వాళ్ళు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి పాటించాలంటారు?
0: మెడిటేషన్ అంటే కొంతమంది అనుకుంటుంటారు మనకి ఎలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి. మెడిటేషన్ చేస్తున్నప్పుడు

0: ఏంటంటే మనకు ఆలోచనలు వస్తాయి. ఆలోచనల్ని మనం అధిగమించి ఒకే ఫోకస్డ్గా ఉండడాన్ని మనం మెడిటేషన్ అంటాం. మెడిటేషన్లో మనం ఏకాగ్రత అని చెప్తాం. ఒకే పాయింట్ మీద మనం ఫోకస్ చేయాలి. ఆలోచనలు వస్తున్నా ఆలోచనలు రానివ్వండి, వస్తూ ఉన్నా కూడా మనం ఒకే విషయం గురించి శ్వాస మీద ధ్యాస పెట్టడం కావచ్చు, లేకపోతే ఆలోచనలు వస్తూ ఉన్నా కూడా ఓంకారాన్ని మనం పలకడం కావచ్చు, మన శరీరం మీద ఫోకస్ చేయడం కావచ్చు, లేదంటే ఒక విషయం మనం జరుగుతున్నట్లుగా అనుభూతి చెందడం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ కోవలోకి వస్తాయి. చాలా మంది అనుకుంటారు మెడిటేషన్ మనం ఎలా చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనము ఒక 20 మినిట్స్ కూర్చుంటే ఆ 20 మినిట్స్ లో 5 మినిట్స్ ఒకే పాయింట్ మీద మనం ఫోకస్ చేస్తే ఆ 20 మినిట్స్ చేసినటువంటి ధ్యాన సమయం మనం యూటిలైజ్ అయినట్లే మన లెక్క. ఎందుకంటే 15 మినిట్స్ మనకు ఆలోచనలు వచ్చినప్పటికీ మనం జస్ట్ ఒక 5 మినిట్స్ ఒకే పాయింట్ మీద ఫోకస్ చేస్తే దాన్నే మనం మెడిటేషన్ అనొచ్చు.
1: మేడం, అయితే ఇప్పుడు ఈ విద్యార్థులు పరీక్షల సమయంలో చాలా ఒత్తిడికి లోనవుతుంటారు, సో అలాంటి విద్యార్థులు ఏ విధంగా ఈ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు ధ్యానం చేయడం వల్ల?
0: ఇప్పుడు ప్రత్యేకంగా యోగ నిద్ర అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అది చాలా బాగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పరీక్షా సమయంలో జస్ట్ ఒక 5 మినిట్స్ చదివిందైతే ఎలా రీకాల్ చేసుకుంటారో ఆ విధంగా విద్యార్థులంతా కూడా శ్వాస మీద ధ్యానం చేయడం, చదివిందంతా కూడా ఒకసారి కళ్ళు మూసుకొని రివైజ్ చేసుకోవడం, దాన్ని కూడా మనం మెడిటేషన్ అనొచ్చు. సో ఎందుకంటే ఈ విధంగా టెన్షన్ లేకుండా రీకాల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మోటివేషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఈ మెడిటేషన్ కావచ్చు, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అయినటువంటి యోగ నిద్ర కావచ్చు, ప్రాణాయామ కావచ్చు, ఇవన్నీ డెఫినెట్ గా మన యొక్క మెమరీ లెవెల్ ని పెంచుతుంది. ఎవరైతే దాని గురించి తెలుస్తుంటుందో ఆ విద్యార్థులు దాన్ని చక్కగా వినియోగించుకుని ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: కాబట్టి ఒత్తిడిని జయించాలంటే విద్యార్థులు తప్పకుండా పాటించాలి. మరి ఇదే విధంగా ఇప్పుడు ఉద్యోగులు ఉంటారు, ఉద్యోగులు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎన్నో కారణాల వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు, సో అలాంటి వాళ్లకు ఒకే స్ట్రెచ్ లో ఒక 10 గంటలు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది, వాళ్ళకు మధ్యలో ఏదైనా ఒక 5 నిమిషాలు తీసుకొని ఈ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలంటారు వాళ్ళు?
0: ఇప్పుడు మనకు రీసెర్చ్ లో ఏంటంటే ఆఫీస్ వెళ్లే వాళ్ళకి, స్టూడెంట్స్ కి, ఎంప్లాయీస్ కి, బ్యాంకర్స్ కి 5 మినిట్స్ స్ట్రెచెస్ అని, 10 మినిట్స్ స్ట్రెచెస్ అని చాలా చాలా కొత్త కొత్తగా వస్తున్నాయి. దాంట్లో మనం ఇప్పుడు మీరు 12 అవర్స్ వర్క్ చేస్తున్నాము అని చెప్తున్నారు, ఈ 12 అవర్స్ లో మనకు ఒక 10 మినిట్స్ టైం దొరికినా లేదంటే 5 మినిట్స్ దొరికినా చైర్ లోనే కూర్చొని స్ట్రెచ్ చేసేవి కొన్ని ఉంటాయి, బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, అవి నేర్చుకుని మనం తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ స్ట్రెస్ నుంచి ఉద్యోగులు ఎవరైతే 12 అవర్స్ షిఫ్ట్ ఉంటుందో వాళ్ళు కూడా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
1: మేడం, ఈ జనరేషన్ లో చాలా మందికి మనం అబ్జర్వ్ చేస్తుంటాము ఈ ఇప్పుడు కొత్తగా ఈ యాంగర్ ఇష్యూస్ అంటున్నారు, సో ఈ కోపం ఎక్కువగా రావడం, లేదంటే ఎక్కువగా భయాందోళనలకు గురవడం, లేదంటే నిరాశ నిస్పృహలకు గురవడం, ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించాలంటే ఏం చేయాలంటారు?
0: కోపము, ఆందోళన, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ యూజువల్లీ ఎవరైతే 1 మంత్ యోగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకి తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. మా దగ్గర ఆ యోగా చేసే వాళ్ళని, పిల్లల్ని మేము చాలా అబ్జర్వ్ చేసాము. ఒక 2 స్టూడెంట్స్ ని మనం పరిశీలించినట్లయితే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళలో ఈ సర్క్యులేషన్ అనేది పాజిటివ్ గా మారుతుంది, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పాజిటివ్ గా మారడం వల్ల ఈ భయము ఆందోళన తగ్గడం గమనించవచ్చు. ఎవరైతే భయపడుతుంటారో వాళ్ళకి ఈ ఓంకార ధ్యానం, ప్రణవ ధ్యానం చేయించడం, ప్రాణాయామ ప్రాక్టీస్ చేయించడం, ఈ స్ట్రెచెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా బలంగా మారడం మనం స్వయంగా గమనించవచ్చు.
1: మేడం, అయితే ఇప్పుడు మన గృహిణులు ఉంటారు, ఈ మహిళలు మానసిక ఆరోగ్యాని కోసం యోగా వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి?
0: మహిళలకి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంది, తర్వాత అన్ని పనులు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు వారి శరీరం మీద, మనస్సు మీద, ఆత్మ మీద ఫోకస్ చేసే ఏకైక విధానం యోగా కాబట్టి గృహిణులకు కూడా యోగా అనేది చాలా అవసరం అని నేను అభిప్రాయపడుతున్నాను.
1: అంటే వాళ్ళకి ఉన్న సమయంలో ఎటువంటి ఆసనాలు గాని లేదంటే ధ్యానం గాని చేస్తే వాళ్ళకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందంటారు? ఇంటి దగ్గరే వాళ్ళకున్న సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు?
0: గృహిణులకి ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంది. ఏంటంటే లోన్లీగా ఉండడం, పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం, లేకపోతే ఎవరు మాట్లాడలేకపోతే రీల్స్ చూడడం, టీవీ చూడడం, ఇవే జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఊబకాయం, ఒబేసిటీ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి వస్తున్నాయి. సో మనకి

0: యోగా చేయడం వల్ల గృహిణులకు, స్పెషల్గా మహిళలకు ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించవచ్చు. ఈ పీసీఓడి, థైరాయిడ్ మనం ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంతా కూడా మనం యోగా ప్రాక్టీస్ చేయడం ద్వారా క్లియర్ చేసుకోవచ్చు. ఆసనాలు అనేటువంటి బద్ధకోణాసన కానీ, ప్రసారిత పాదుతాసన, ఉపవిష్ట కోణాసన కావచ్చు, తర్వాత మలాసన కావచ్చు, ఉజ్జయి ప్రాణాయామ చేయడం థైరాయిడ్కి చాలా మంచిది. అదేవిధంగా కొన్ని కపాలభాతి ప్రాణాయామాస్, సో అది మనం కొంచెం పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ మహిళలకి ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ఒక 30 మినిట్స్, ఎక్కువ టైం లేకపోయినా కనీసం ఒక 30 మినిట్స్ కేటాయించగలిగితే చాలా చక్కగా వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది. తద్వారా వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మొత్తం కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.
1: మేడం, మరి అలాగే ఇప్పుడు వృద్ధులు ఉంటారు, వృద్ధులు ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు ఈ యోగా చేయవచ్చా? అలాగే వారు ఈ ధ్యానం, యోగా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఏదైనా ఉపయోగం ఉంటుందా?
0: సాధారణంగా ఇప్పటి వృద్ధులు, ఏజింగ్ పీపుల్ అంటే ఏంటంటే వాళ్ళకి మెయిన్ గా ప్రాబ్లం ఏంటుంటుంది అంటే మెమరీ లాస్ అయిపోతుంటుంది. వాళ్ళకి ఎలాంటి విషయాలు గుర్తు లేకుండా ఉంటుంది. సో మెమరీ ఇంప్రూవ్మెంట్ కోసం వృద్ధులకి ఈ యోగా అనేది, ప్రాణాయామ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ వాళ్ళకి మజిల్ లాస్ జరుగుతూ ఉంటుంది. ఏజింగ్ వల్ల వచ్చినటువంటి లక్షణాలని మనం యోగా ద్వారా చెక్ ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కొద్దిపాటి యాక్టివ్నెస్ని, ఎనర్జీ లెవెల్స్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి వయోవృద్ధులకు కూడా దానికి తగినట్టుగా ఆసనాలు అనేవి ఉంటాయి. అవి పర్యవేక్షణలో చేసుకుంటే చాలా మంచిది.
1: మేడం, అయితే ఇప్పుడు ఈ యోగా గురించి కానీ, ధ్యానం గురించి కానీ ప్రజల్లో సాధారణంగా ఎటువంటి అపోహలు ఉన్నాయి?
0: ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. అండ్ యోగా చేయడం వల్ల ఏదో మనకు సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి, లేకపోతే మనము గాలిలో ఎగరొచ్చు, నీటిలో నడవచ్చు, ఇలాంటివి కూడా నేను విన్నాను. యోగా చేయడం వల్ల మనకి ఆరోగ్యంతో పాటు స్టెబిలిటీ, స్థిరత్వం పెరుగుతుంది, లైట్నెస్ పెరుగుతుంది, సర్క్యులేషన్ పెరుగుతుంది, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకొని డైలీ చేయాలి. అంటే మన జీవన విధానంలో యోగా అనేది ఒక భాగం కావాలి. అంతేగాని యోగా చేస్తే నాకు ఆపవర్ వస్తుంది, ఆకలితో ఎన్ని రోజులైనా ఉండొచ్చు, తిండి లేకుండా ఉండొచ్చు, నీరు లేకుండా ఉండొచ్చు, ఇవన్నీ కాదు. యోగా అనేది ఒక జీవన విధానం.
1: చాలా మంచి విషయం తెలియజేశారు మేడం. మరి ఇప్పుడు ఈ మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి కొందరికి, ఇప్పుడు ఆ మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య చికిత్సలో ఈ యోగా ఉపయోగపడుతుందా?
0: తప్పకుండా. యోగా అనేది మానసిక రోగం అంటే ఇలాగా లోన్లీగా ఉండడం వల్ల, లేకపోతే సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనం వైద్యుల సమక్షంలో వైద్యుల సలహా మేరకు ధ్యానం, ప్రాణాయామ, మైల్డ్ ఎక్సర్సైజ్, సూక్ష్మ వ్యాయామాలు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళలో చాలా రిజల్ట్స్ చూడొచ్చు. ఎందుకంటే ఆధునిక వైద్య విధానంలో దానికి పూర్తిగా చికిత్సా విధానం అంటూ ఏదీ లేదు. సో డాక్టర్లు చెప్పడం ఏంటంటే వాళ్ళ యొక్క మైండ్ స్టేబుల్గా రావాలి అని అంటే, వాళ్ళ మైండ్ ఒక ఫోకస్డ్గా రావాలి అంటే దానికి మనకి ఎలాంటి పద్ధతి కూడా లేదు. తద్వారా మనం యోగాని వాళ్ళకి చాలా మంచి ఆప్షన్గా ఇవ్వచ్చు.
1: మేడం, మరి ఇప్పుడు ఈ యోగా కానీ ధ్యానం కానీ అలవాటు చేసుకోవాలంటే ఇప్పుడు చాలా మంది ఆరంభ శూరత్వం ఉంటుంది, మొదట్లో ఒక 2-3 రోజులు చేసేస్తారు, తర్వాత ఇక ఇది నా వల్ల కాదని ఆపేస్తారు. సో అలా కాకుండా యోగా ధ్యానాన్ని ఒక లాంగ్ రన్ లో చేయాలంటే ఇలాంటి ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి.
0: యోగాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అడ్వాన్స్డ్ టైప్ అని, మోడరేట్ అని, బిగినర్స్ అని ఉంటుంది. మనకేంటంటే మీరు అన్నట్టు ఎవరైనా సరే ఏదైనా ఒక కొత్త పని చేసినప్పుడు చాలా ఉత్సాహంగా ఒక 10-15 డేస్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా వర్క్ వచ్చినప్పుడు, పని పడ్డప్పుడు ఆపేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యోగాని కంటిన్యూస్గా చేయడం, యోగా బాగా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇందులో బిగినర్స్గా జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మోడరేట్ స్టేజ్కి వెళ్ళాలి అని, తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ స్టేజ్గా వెళ్ళాలని ముందే మనం తెలుసుకొని దాని గురించి సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడు ఇది బ్రేక్ అవ్వకుండా ప్రాక్టీస్ అవుతుందని అనుకుంటున్నాను.
1: మేడం, మరి చివరగా ఈరోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, ఈ సందర్భంగా మీరు ప్రజలకు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
0: యోగా

0: అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే, ఇప్పుడు మీరు అన్నారు శారీరకంగా దృఢంగా జిమ్లో ఉండొచ్చు, మానసికంగా మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ట్రీట్మెంట్స్ కూడా లేవు, కాబట్టి మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడిని జయించడానికి, మానసికంగా ఉన్నటువంటి రోగాలను తొలగించుకోవడానికి యోగా అనేది చాలా చక్కటి పరిష్కారం. కాబట్టి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, అందరూ కూడా ఒక రోజులో ఒక 30 మినిట్స్ యోగా కోసం కేటాయిస్తే మనం చాలా దృఢమైనటువంటి శరీరాన్ని, చాలా స్ట్రాంగ్ మైండ్ని మనం పొందొచ్చు. యోగా కేవలం ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది శారీరక, మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుకు మార్గం. రోజుకు కొద్ది నిమిషాలు యోగా ధ్యానానికి కేటాయించి ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితం సార్థకంగా ఉంటుంది. యోగా ధ్యానం ఆ ప్రశాంతతకు శాశ్వత మార్గాలు.
1: ధన్యవాదాలు మేడం. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మానసిక శ్రేయస్సు కోసం యోగా ఇంకా ధ్యానం ఆవశ్యకత గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి.
2: ఇంతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానసిక శ్రేయస్సుకు యోగా ధ్యానం ఆవశ్యకత గురించి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ డి సరిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయం, రెండవ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. వినే ముందుగా ప్రకటనలు.

0: ఆరోగ్యపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక: ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: టీజీపీఎస్సీలో 2022 ఏఈఈ సివిల్ పోస్టులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీలో రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ సివిల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 222. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి, లేదా ఏఎంఐఈ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అర్హత కలిగి ఉండాలి. వయసు 1/7/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 54,220 రూపాయల నుంచి 133,630 రూపాయలు. ఎంపిక విధానం రాత పరీక్ష మెరిట్ సర్టిఫికేట్ల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇక దరఖాస్తుల విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13/7/2026, పరీక్షా తేదీ 2026 ఉంటుంది. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.tgpsc.gov.in. టీజీపీఎస్సీలో 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్ట్.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 49. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రిక్ ఇంజనీర్లో బ్యాచిలర్ డిగ్రీ బీఈ బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి లేదా ఏఎంఐ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేట్ మెంబర్గా ఉండాలి. వయసు 1/7/2026 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 54,220 రూపాయల నుంచి 1,33,630 రూపాయలు. ఎంపిక విధానం రాత పరీక్ష మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/7/2026. పరీక్ష తేదీ 2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.tgpsc.gov.in.

0: ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్దుర్తి హర్షిత్తో పరిచయం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
1: క్లాస్ 12 అవుట్ ఆఫ్ 1991 మార్క్స్. ఇకపోతే ఐఐటి మామూలే కదండి. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 64 అంట. ఇక జేఈఈ అడ్వాన్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15. అంటే ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ర్యాంక్ అండి అడ్వాన్స్లో. వావ్, ఎవరి అబ్బాయి? వి హర్షిత్. బా, ఈ హర్షిత్ ఎలా చదువు ఉంటాడు. హర్షిత్, మరి ఏంటి ఈ క్లాస్ 12లో అన్ని మార్క్స్ ఎలా వచ్చాయి జేఈఈ మెయిన్స్లో? అంటే మా తిరుపతికి ఒక పెద్ద ప్రౌడ్ అన్నమాట. సరే, ఇలాంటి వాళ్ళతో కాస్త మాట్లాడితే చాలా బాగుంటుంది. నేను ఇంట్రెస్ట్ ఫుల్ ఇంట్రెస్ట్ పెట్టి చదువుతాను, ఫుల్గా డెడికేట్ అయ్యి చదువుతానన్నా. అది ఎలా వచ్చిందంటావు? అంటే అంత ఇంట్రెస్ట్ రావడానికి ఏదన్నా చిన్న కాజ్ ఏదైనా ఉందంటావా?
2: అంటే ఇంకా
1: ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ అబ్బా నాకు ఇంట్రెస్టే లేదబ్బా, బోర్ కొడుతుంది చదువు అంటే అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది కొంచెంసేపు చదవగానే బోర్ వచ్చేస్తుంది అంటారు, పక్కన పెట్టేస్తారు. ఇవన్నీ అధిగమించి నువ్వు చిన్న వయసులోనే ఎవ్వరి ఫోర్స్ లేకుండా మరి సొంతంగా ఇట్లా డెడికేట్ చేసుకున్నావు కదా, దానికి ఏంటి మూలం, వెనకాల ఏంటి?
2: అంటే అలానే ప్రతిసారి అది ఈజీగా ఉంటుంది అని కాదు. ఇప్పుడు సబ్జెక్ట్స్ నాకు అంటే ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రం దాంట్లో అన్ని క్వశ్చన్లు నాకు వచ్చేస్తాయి. నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను మ్యాథ్స్లో అన్ని క్వశ్చన్లు చేస్తానని ఏం లేదు. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏది తీసినా ఏ సబ్జెక్ట్ తీసినా కొంచెం బోర్ అయితే కొడుతుంది. అంటే క్వశ్చన్లు రావు, ఈ సబ్జెక్ట్ నాకు రాదు అనిపిస్తుంది. కానీ మనం చేస్తూ పోతే ఒక స్టేజ్లో అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఉండదు. ఏదన్నా చదవడం కూడా కొంచెం కరెక్ట్గా చదివితే ఇంట్రెస్ట్ వస్తుంది. చదవడంలో కూడా, ఆడడం, అన్ని గేమ్స్లో కూడా. మెయిన్ ఆ ఒక్క రెండు మూడు క్వశ్చన్లు, కష్టమైన క్వశ్చన్లు మనం చేసినప్పుడు అక్కడ వచ్చే సాటిస్ఫాక్షన్ మనల్ని ఇంకా ఎక్కువ క్వశ్చన్లు చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం ఉన్నా ఆ రెండు మూడు క్వశ్చన్లు మనం క్రాస్ అవుతే మనకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుందని నేను అనుకుంటాను.
1: అంటే దీన్ని బట్టి చూస్తే నీ సైకాలజీ ప్రకారం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బయాలజీ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ అంటే దాన్ని చేయడం అన్నమాట. అంటే ఇట్లా ప్రాబ్లమ్స్ చేయడం నీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తెప్పించింది అని అనిపిస్తుంది, నిజమేనా?
2: అంటే ప్రాబ్లమ్స్ చేయడంలో ఒక రకంగా నాకు యాక్టివ్గా, మోర్ యాక్టివ్గా ఉంటాను
1: కదా
2: అలా.
1: కాబట్టి అందులో నువ్వు చూస్ చేసుకున్నావు, చూస్ చేసుకుని అది వేస్ట్ చేయకుండా ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు కదా.
2: అంటే ఏది చూస్ చేసినా కరెక్టే. ఇప్పుడు బయాలజీ చూస్ చేయడం తప్పని నేను అనను, కానీ బయాలజీ చూస్ చేసిన తర్వాత నువ్వు దాంట్లో 100% ఇవ్వగలుగుతావా అనేది మెయిన్ క్వశ్చన్.
1: అది బాగుంది. అయితే నువ్వు ఇంటర్మీడియట్ రాసావు, రాసిన తర్వాత ఇంటర్మీడియట్కి ఎంతసేపు, అంటే క్లాస్ 12కి ఎంతసేపు కేటాయించావు? ఆ తర్వాత అట్ ద సేమ్ టైం జేఈ మెయిన్స్కి అడ్వాన్స్ కోసం కేటాయిస్తారు కదా క్లాసెస్, అది ఎలా నువ్వు షేర్ చేసుకున్నావు టైంని?
2: నేను 10th వరకు ఒకలాగా ఉన్నాను, మళ్ళీ 11th వచ్చేటప్పటికి అంటే చదవాల్సిన టైం పెరిగింది, అంటే సిలబస్ కూడా చాలా పెరిగింది. దాంతో కొంచెం అడిషనల్ టైం పెట్టాను చదివేకి, అంటే కొంచెం గేమ్స్ తగ్గించి. కాలేజ్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 8

0: నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. మళ్ళీ 6 నుంచి అంటే మళ్ళీ సైకిల్లో ఇంటికి వెళ్తాను, స్నానం చేసి తిని మళ్ళీ స్టార్ట్ చేస్తాను చదివేదో ఒక 2 అవర్స్ 3 అవర్స్. అలా రోజు కన్సిస్టెంట్గా చేశాను మొత్తం 2 ఇయర్స్ పాటు. దాంతో మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలా దాంతోపాటు రోజు మార్నింగ్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి రివైజ్ చేసే టైంలో మెల్లిమెల్లిగా రియలైజ్ అయ్యాను ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ అని. దాంతో రోజు ఎక్సర్సైజ్ చేయడము, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవడం, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ వేరే బుక్స్ కూడా చదవడం నాకు వన్ ఆఫ్ ది హాబీ. అవి కూడా ఒక రకంగా యూజ్ అయ్యాయి.
1: అసలు ఈ మాట వింటుంటే నాకు సర్ప్రైజ్గా ఉంది. స్టడీస్తో పాటు అదర్ బుక్స్ కూడా చదువుతావు అంటే, జేఈ మెయిన్స్కి ఎంతసేపు ప్రిపేర్ అయినా మాకు టైం లేదు అని అంటారు ఏ స్టూడెంట్ అయినా. జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతూ క్లాస్ 12 చదువుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేసుకుంటూ కాస్త టైం కేటాయించుకుంటూ బుక్స్ కూడా చదువుతున్నామంటే రియలీ గ్రేట్ యువర్. అయితే ఎట్లా అంటే ఎంతంత టైం కేటాయించేవాడు ఒక్కో సబ్జెక్ట్కి?
0: అంటే ఆ వీక్ బట్టి డిపెండ్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ ఆ వీక్ కొంచెం టఫ్ అనిపిస్తే దానికి కొంచెం ఎక్స్ట్రా టైం పెడుతున్నాను ప్రతిరోజు. క్లాస్లో చెప్పిన దానికన్నిటికీ ఒక 1.5 అవర్లో మళ్ళీ 3 సబ్జెక్ట్స్ షార్ట్ నోట్స్ రాస్తాను. దాంతో డైరెక్ట్గా రివైజ్ అయ్యేది. నెక్స్ట్ టైం షార్ట్ నోట్స్ చదివితే ఫాస్ట్గా రివిజన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అది ఒక అడ్వాంటేజ్ అయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి నేను షార్ట్ నోట్స్ 10 టైమ్స్ దాకా రివైజ్ చేసి ఉంటాను ఆ షార్ట్ నోట్స్ని.
1: అంటే రాసేవాడివా చదివేవాడివా?
0: ఫస్ట్ ఒకసారి రాస్తాను క్లాస్ పొద్దున్న చెప్పిన క్లాస్ది, సాయంత్రం వచ్చి షార్ట్ నోట్స్ రాస్తాను. దాని తర్వాత వీక్ నుంచి ఆ షార్ట్ నోట్స్ని రివైజ్ చేస్తూ వస్తాను ప్రతి వీక్. అలా ఎన్నిసార్లు అవుతా అన్నిసార్లు. మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఇంకొక 1 అవర్ 1.5 అవర్ చేసి మధ్యలో ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది అంటే ఇన్ని చదవాలా, ఏదో ఒక టైంలో బోర్ కొడుతుంది ఆ టైంలో వెంటనే వస్తాను అమ్మతో మాట్లాడడమో లేదంటే మా తమ్ముడితో మాట్లాడడమో చేసి బుక్కులు చదవడం. ఏదో ఒక బుక్, అంటే నాకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చాలా రకాల బుక్కులు చదివాను. అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు అలాంటి బుక్కులు తెచ్చి పెట్టడం.
1: అంటే ఏం బుక్స్? అవి
0: సెల్ఫ్ హెల్ప్ అంటే కొంచెం సైకాలజీ వైపు, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అలాంటి బుక్కులు చదవడం అంటే కూడా నాకు చాలా ఇష్టము. వాటి వల్ల కూడా జేఈ అడ్వాన్స్లో యూజ్ అవ్వడం పక్క. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ మన ఓన్లీ మెంటల్ ఎబిలిటీస్ని మాత్రమే టెస్ట్ చేయదు, మనం ఎగ్జామ్లో ఎంత కామ్గా ఉంటాము, ఎగ్జామ్లో క్వశ్చన్లు రానప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము, టఫ్ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉంటాము, ఫోకస్ ఎలా, ఎంతసేపు మన మెంటల్ స్టేట్ ఎలా ఉంది అనే దాని మీద కూడా మన మార్కులు డిపెండ్ అవుతాయి. ఎగ్జామ్లో మనం కొంచెం యాక్టివ్నెస్ పోయినా కూడా చాలా డిసడ్వాంటేజ్, అంటే దాదాపు 15-20 మార్క్స్ పోతాయి అలా. సో దాంతో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలని అర్థమైంది ఆ టైంలో. అంటే దానివల్ల కూడా మనకు చాలా అడ్వాంటేజ్ వస్తుంది జేఈ అడ్వాన్స్లో అని అర్థమైంది. దాంతో అలాంటి బుక్కులు కూడా చదవడం మొదలుపెట్టాను.
1: అంటే నువ్వు ఎంత చదివినా కూడా బయట ఒకళ్ళ నీకు బోర్ కొట్టి బయట స్పెండ్ చేసినా చదివింది మాత్రం అలాగే ఫిక్స్గా ఉంటుంది నీకు, దాన్ని మర్చిపోవడం కానీ దాని నుంచి కంప్లీట్గా బయటకు రావడం కానీ అలాంటి.
0: కాలేజ్ నుంచి ఇంటికి రాగానే ఫుల్ ఎగ్జాస్టెడ్గా ఉంటాను. ఆ టైంలో రోజు ఒక మ్యాక్సిమం 1/2 అవర్ ట్యాబ్లోనో దేంట్లోనో యూట్యూబ్ చూస్తాను. యూట్యూబ్లో కూడా నార్మల్ కంటెంట్, అంటే మరి అడిక్టివ్ కంటెంట్ కాకుండా నార్మల్, అంటే ఫుట్బాల్ గురించో క్రికెట్ గురించో ఏదో ఒక 30 మినిట్స్ మ్యాక్సిమం చూస్తాను. మళ్ళీ ఇంకా దాన్ని ఆపేసి నార్మల్గా తినడం అవన్నీ చేస్తాను.
1: అంతవరకు బాగుంది. ఇక్కడ దాకా ఎలా చదవాలి, ఎలా మేనేజ్ ప్లాన్ అని చేసావు. నెక్స్ట్ చదివే వాళ్ళకు కూడా మంచి అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉందన్నమాట నువ్వు చెప్పడం, బాగుంది. అయితే ఎగ్జామ్స్ దగ్గర పడిపోయాయి. దగ్గర పడిపోయిన తర్వాత ముందు క్లాస్ 12 పెడతారు కదా, క్లాస్ 12 పెడతారు తర్వాత ఇవి పెడతారు. క్లాస్ 12కి చదవడం ఎప్పుడు స్టార్ట్ చేసావు?
0: అంటే ఫస్ట్ ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్కి ఉన్న సిలబస్సే క్లాస్ 12ది సిలబస్. కానీ జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో కాస్త న్యూమరికల్ ఎక్కువ అప్రోచ్ ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కానీ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్లో థియరీగా ఎక్కువ రాయాలి. సో లాస్ట్ మొత్తం కాన్సెప్ట్ ముందే నేర్చుకున్నాను. లాస్ట్ 1-2 వీక్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్కి 2 వీక్స్ ముందు నుంచి 3 వీక్స్ ముందు నుంచి థియరీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, థియరీగా ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను లాస్ట్ 2-3 వీక్స్లో. ఇంకా ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా 991 మార్క్స్ వచ్చాయి 1000కి.
1: వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని నీ జర్నీ ఇలా చేస్తూ ఉన్నప్పుడు మమ్మీ డాడీ నీతో పాటు ఉండేవాళ్ళ లేకపోతే నిన్ను అలోన్గా అంటే నీ కష్టాలు నువ్వు పడరా అని వదిలేశారా?
0: ఫస్ట్ నేనే ఫుల్ బిజీగా ఉంటాను.

0: కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అంటే చదవడంలో బోర్ కొట్టి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాతో ఫుల్గా మాట్లాడుతుంది. ఎక్కడ కూడా అమ్మతో మాట్లాడితే తెలియని ఎనర్జీ వస్తుంది ప్రతిరోజు. అంటే అంటే బోర్ కొట్టినప్పుడు అంతా అమ్మ దగ్గరికి వెళ్తాను, అవైలబుల్గా ఉండేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు.
1: అది కావాలి. ఇప్పుడు నీకు మాట్లాడడానికి ఎవరు ఇంట్లో కనపడకపోతే ఏం చేస్తావు?
0: ఫోన్ ఏదో ఒకటి చూడడం స్టార్ట్ చేస్తా.
1: కాబట్టి మమ్మీ అవైలబుల్గా ఉండేవాళ్ళు, చక్కగా నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ప్రతి తల్లి కూడా అలా చేయాలి కదా. అలా చేస్తే పిల్లలు అనుకున్నది రీచ్ అవుతారు. చాలా బాగుంది, ఇక్కడ చాలా మంచి విషయం చెప్పావు. సరే, ఇంతకీ బాగుంది. ఇంట్లో మీ తమ్ముడి నీతో పాటు ఎంత ఎట్లా ఉండేవాడు అంటే, కొట్టుకుని తిట్టుకోవడం అట్లా ఎట్లా ఉండేది? జోయల్గా ఉంటారా, లేకపోతే ప్రతి దానికి నువ్వు చెప్తే నాకేంటి అనుకోవడం, అలా ఎలా ఉంటుంది మీ రిలేషన్?
0: ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాము, మరీ ఎక్కువ గొడవలు అయితే ఏమి ఉండదు. అప్పుడప్పుడు డిసగ్రిమెంట్స్ వస్తే అంటే నేను నాకు కావాలట ఇది, నాకు నేను ఆడతాను నేను ఆడతానని, అయినా అన్ని బేసిక్ లెవెల్లోనే ఉంటాయి.
1: ఎవరు డామినేషన్?
0: డామినేషన్ అని ఏం లేదు మేడం, ఇద్దరు ఈక్వల్గానే ఉంటుంది.
1: ఉంటారు,
0: వాడికి క్వశ్చన్స్ రానప్పుడు నన్ను అడుగుతాడు, అంటే వాడు బైపిసి, సో వాడికి రాని క్వశ్చన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నన్ను అడుగుతాడు, అలా కొన్ని డౌట్స్ అడుగుతాడు. నార్మల్ ఇద్దరు ఇంట్లో ఆడడం, ఫుట్బాల్ ఆడతాం ఇంట్లోనే, అలా అంతా
1: అయిపోయింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు, అంటే రిజల్ట్స్ ఎలా వస్తుంది ఏంటి అని ఎలా ఊహించుకుంటూ వచ్చాను?
0: అంటే దీంట్లో ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్కలాగా అయింది. జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ తర్వాత నేను ఎగ్జామ్ హాల్లోనే ఫుల్, అంటే ఒక 2 అవర్స్ అయింది జేఈ మెయిన్స్లో, 3 అవర్స్ ఎగ్జామ్, 2 అవర్స్ అయిన తర్వాత నాకు ఫుల్ ఇంకా అన్ని క్వశ్చన్లు చూసి అరే ఎగ్జామ్ బారాయనేమో అని ఫిక్స్ అయిపోయి ఎగ్జామ్లో ఫుల్ చెమటలంతా కారిపోయి ఎగ్జామ్లో బారాయలేదు ఫస్ట్ అటెంప్ట్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ బయటకు ఎగ్జామ్ బయటకు రాగానే అమ్మ దగ్గర ఏడ్ చేశాను ఒక రకంగా. మళ్ళీ ఆ రోజు అంతా అలానే ఉన్నింది ఫస్ట్ అటెంప్ట్. తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ ఆ బాధ ఉన్నింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి ఫుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను జేఈ మెయిన్స్లో. జేఈ తర్వాత జేఈ మెయిన్స్ సెకండ్ అటెంప్ట్ అప్పుడు ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకూడదు అని ప్రిపేర్ అయ్యాను. కొత్త అన్ని అనలైజ్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో ఎక్కడ పోయింది ఎందుకు పోయింది అని అనలైజ్ చేసి సెకండ్ అటెంప్ట్కి బాగా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ అక్కడ సెకండ్ అటెంప్ట్ బాగా రాశాను, ఫుల్ ఎఫర్ట్ ఇచ్చి ఎక్కడ కూడా అంటే నర్వస్గా ఫీల్ అవ్వకుండా ఎగ్జామ్ బయటకు వచ్చి బాగా రాశాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను అప్పుడు. అంటే ఆల్ ఇండియా ర్యాంక్ 64 వచ్చింది జేఈ మెయిన్ సెకండ్ అటెంప్ట్లో. ఫస్ట్ అటెంప్ట్ అంత బాగా రాయకపోయినా సెకండ్ అటెంప్ట్ బాగా రాశానని చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్ అయింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, జేఈ అడ్వాన్స్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్1 మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఉంటుంది, సెకండ్ పేపర్ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. సో మార్నింగ్ పేపర్ రాశాను. పేపర్ కాస్త కంపారిటివ్లీ ఈజీ పేపర్ ఫస్ట్ పేపర్, కానీ నేను నాకు అంత బాగా రాయలేదు. పేపర్ బాగానే రాశాను కానీ అంత బాగా రాయలేదు అని అర్థమైంది. అయినా ఓకే, ఫస్ట్ పేపర్ పోయినా కూడా సెకండ్ పేపర్ చాలా బాగా రాయాలి అని డిసైడ్ అయ్యాను.
1: అక్కడ బాగా ధైర్యం వచ్చేసింది.
0: అంటే ఏ సిచ్యువేషన్లో కూడా గివ్ అప్ చేయకూడదు అని ఫస్ట్ అటెంప్ట్ మెయిన్స్లో రియలైజ్ అయ్యాను. ఆ మిస్టేక్ చేయకూడదు అంటే ఎగ్జామ్లో ఇప్పటి వరకు ఏం రాకపోయినా ఈ మూమెంట్ నుంచి నా ఫుల్ ఎఫర్ట్ ఇస్తాను అనేలాగా ఆలోచించాలి. అంటే ఎక్కడ కూడా మనం అరే ఇప్పుడు ఆల్రెడీ ఒక క్వశ్చన్ రాలేదా, ఇంకా పేపర్ ఒక క్వశ్చన్ రాలేదా, అయిపోయింది నా పేపర్ పోయింది అని అనుకోకుండా
1: అనుకోకూడదు.
0: ఏ టైంలో కూడా ఇప్పటిదాకా ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ నుంచి చేసే అన్ని క్వశ్చన్లు వస్తాయనే కాన్ఫిడెన్స్తో చేస్తేనే తర్వాత చేసే క్వశ్చన్లు వస్తాయి. అలా పేపర్1 అంత బాగా రాయకపోయినా పేపర్2కి అంటే ఫుల్ ఎనర్జీ ఇవ్వాల్సిందే. ఫస్ట్ పేపర్ ఏమవుతుందో నాకు తెలియదు, అంటే రిజల్ట్ ఎలా వస్తుందో నాకు తెలియదు. సెకండ్ పేపర్ ఫుల్ ఎఫర్ట్ ఇద్దామని స్టార్ట్ చేశాను సెకండ్ పేపర్. సెకండ్ పేపర్లో అలా మనం ఆలోచించి స్టార్ట్ చేస్తే నిజంగా పేపర్ మనకు అనుకూలంగా వస్తుంది. సెకండ్ పేపర్లో ఫిజిక్స్ టఫ్ వచ్చింది. ఫిజిక్స్ టఫ్ రావడం నా ఫిజిక్స్ ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్లో టఫ్ వచ్చినా కూడా నేను చాలా బాగా చేస్తాను, అది అడ్వాంటేజ్ అయింది సెకండ్ పేపర్లో. అలా సెకండ్ పేపర్ చాలా బాగా రాశాను. బయటకు వచ్చిన తర్వాత సెకండ్ పేపర్ బాగా రాశానని చాలా హ్యాపీగా ఉన్నింది. ఫైనల్గా రిజల్ట్ చూస్తే మొత్తం ఆల్ ఇండియాలోనే దాదాపు సెకండ్ పేపర్ నాది హైయెస్ట్ మార్కులు, టాప్ 3లో ఉన్నింది సెకండ్ పేపర్లో. ఫస్ట్ పేపర్ అంత బాగా రాయలేదు, కానీ 2 కలిపి ఆల్ ఇండియా ర్యాంక్ 15 వచ్చింది.
1: ఏపీ స్టేట్కి
0: ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
1: అప్పుడు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు?
0: అంటే ఎగ్జామ్ అయిన తర్వాతే తెలుసు బాగా రాశానని కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది.
1: తెలుస్తుంది
0: చాలా వరకు ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆల్ ఇండియా ర్యాంక్ 20 లో

0: లోపల వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. 20 లోపల రావడం చాలా హ్యాపీగా ఉండింది. తర్వాత
1: వాలంటీర్ ర్యాంక్ కాదు, ఏపీలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకున్నావా?
0: అంటే నేను ఎప్పుడు ఏపీ ర్యాంక్ది ఆలోచించలేదు. ఆల్ ఇండియా 10 లోపల రావాలనేది స్టార్టింగ్ నుంచి గోల్గా పెట్టుకుని ఉన్నాను ఒక టైంలో. మళ్ళీ ఏపీ ర్యాంక్ అంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో ఆలోచించినాను, ఆటోమేటిక్గా స్టేట్ ర్యాంక్ 1 వచ్చింది. అలా
1: రిజల్ట్స్ వచ్చిన టైంలో ఎవరు చెప్పారు నీకు రిజల్ట్స్ వచ్చిందని?
0: అంటే రిజల్ట్ వచ్చే 1 వీక్ ముందే కొంచెం ఎస్టిమేషన్ వచ్చింది. అంటే నీకు ర్యాంక్ 20 లోపల రావచ్చు అని మొత్తం చాలా సోర్సెస్ నుంచి తెలిసింది.
1: తెలుస్తుంది మామూలుగా.
0: మళ్ళీ ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ 10కి వస్తుంది అన్నారు. ఆ రోజు రిజల్ట్ యాక్చువల్గా వచ్చిన రోజు కానీ ఆ రోజు మిడ్ నైటే రిజల్ట్ రిలీజ్ చేశారు. దాంతో మళ్ళీ మా వైస్ ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి అమ్మకు చెప్పారు, అమ్మ లేపించి నాకు చెప్పింది.
1: అంతేకాని డైరెక్ట్గా నీకు తెలియదు అన్నమాట?
0: తెలియదు.
1: ఒక సర్ప్రైజ్ అంటే నీకంటే నీ గురువులకే ఫస్ట్, మన స్టూడెంట్ ఎన్ని మార్కులు వస్తాయని వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉన్నట్టుంది కదా.
0: వాళ్ళకి నాకంటే ఎక్కువ టెన్షన్ ఉంది చాలా సిచ్యువేషన్స్లో. అంటే నేను ఎలా రాస్తాను, బాగా రాస్తానా లేదా అని అందరికీ డౌట్ ఉంటుంది. సెల్ఫ్ నాకు డౌట్ ఉండేది అంటే లైట్గా, అరే ఎగ్జామ్ బాగా రాయకపోతే ఏమవుతుంది
1: అది.
0: అంటే ఇన్ని రోజులు చదివాను, 4 ఇయర్స్ చదివాను, ఈ ఫైనల్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్ బాగా రాయకపోతే వేస్ట్ అయిపోద్ది కదా అని భయం ఎప్పుడు ఉంటుంది కొంచెం. కానీ మనం అంటే ఎంత రాసినా ఇన్ని రోజులు చదివింది ఎక్కడికి పోదు. ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్, ఇన్ని రోజులు నేర్చుకు చదివిన బుక్కులు, అంటే స్టడీస్ ఒకటే కాదు, ఎగ్జామ్ ఎలా రాయాలి అనే నేర్చుకున్న స్కిల్, ఎగ్జామ్లో కామ్గా ఎలా ఉండాలి, మళ్ళీ చేసిన ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, ఇక్కడ ఇన్ని స్ట్రెస్సుల్లో మనం కామ్గా ఎలా ఉన్నాం, ఇవన్నీ మనకు ఎగ్జామ్ ఎగ్జామ్ అంత బాగా రాయకపోయినా కూడా నెక్స్ట్ జర్నీలో చాలా యూజ్ అయ్యేవి.
1: కాబట్టి ఒక్కసారి మీ సార్ మీ మదర్కి చెప్పి, మదర్ నిన్ను లేపి చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యా?
0: అంటే ఒక ఆశ నేను 10 లోపల వస్తుందా అని, ఓకే 15 వచ్చింది అని అమ్మ, సర్లే 10 లోపల రాకపోయినా పర్లేదు, ఇంకా 15 వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
1: ఇంట్లో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు? ఓకే, చాలా బాగా చెప్పా. అంటే ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉందని చెప్పచ్చు ఆ టైంలో.
0: అందరూ కాల్ చేసి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ అని చెప్పి అమ్మ నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు ఆ టైంలో.
1: ఓకే హర్షిత్, నీ జర్నీ, స్కూల్ జర్నీ, కాలేజ్ జర్నీ, ఐఐటి జేఈ మెయిన్స్, మరి అడ్వాన్స్, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించావు. నెక్స్ట్ ఏంటి నీ గోల్ ఏంటి?
0: అంటే ఇప్పటికైతే ఐఐటి బాంబేకి వెళ్ళి అక్కడ అందరూ టాప్ ర్యాంకర్స్ అందరూ అక్కడికి వస్తారు, వాళ్ళతో ఉండడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పీర్ గ్రూప్ బాగుండడం, అందరూ సేమ్ మన మైండ్ సెట్తోనే అక్కడికి వచ్చి ఉంటారు. సో అందరితో కలిసి అలా అంటే ఒక ఎంజాయ్ని కాదు కాస్త రిలాక్స్ అవ్వడం, అలా ఒక కంపెనీ అంటే ఎంటర్ప్రినర్షిప్ వైపు వెళ్ళాలనేది నా గోల్. అంటే ఏదన్నా స్టార్ట్అప్ వైపు వెళ్ళాలనేది గోల్.
1: గోల్ ఉంది. ఓకే, బాగుంది. చాలా మంచి మంచి గోల్స్ చిన్న వయసు నుంచి పెట్టుకున్నావు, సాధించావు కూడా, చాలా అందరికీ సంతోషం ఇచ్చావు. మన తిరుపతి నుంచి, మన జిల్లా నుంచి, మన స్టేట్ నుంచి, మన దేశానికి ఒక మంచి గర్వకారణమైనటువంటి స్టూడెంట్ హర్షిత్. సో మేము కూడా చాలా, ఆల్ ఇండియా రేడియో తరఫున మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం హర్షిత్. అయితే ఇప్పుడు ఏంటంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక ఏజ్లోకి వెళ్ళిపోతావు కదా, అంటే ఒక వేరే, అంటే ఇప్పుడు దాకా చదివింది ఇప్పటి వరకు జర్నీ వేరు, నెక్స్ట్ జర్నీ వేరు. ఆ నెక్స్ట్ జర్నీ అందులో నువ్వు బాంబే వెళ్ళిపోతున్నావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏదన్నా నీకు ఒకలాంటి ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ వీటన్నిటిలో ఎలా ఉండాలనుకుంటున్నావు, ఆలోచించట్లేదా అవన్నీ?
0: అంటే ఇంకా ఫైనల్గా ఏం చేయాలనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేద్దామని ఉన్నాను. అయినా ఏమైనా ఒకటైతే డిసైడ్ అయినా మొత్తం జర్నీలో అంటే కామ్గా ఉండాలనేది అయితే ఇరిటేట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా, కామ్గా ఉండాలి. ఎంత వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా దాని నుంచి బయటికి రాగలమనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది.
1: ఓకే, అయితే నీతో పాటు చదువుతున్న స్టూడెంట్స్కి అంటే నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటి, నువ్వు ఇచ్చే వాళ్ళకి ఎలా చదవాలి అని చెప్తున్నావు, అవన్నీ కొన్ని మాటలు చెప్పవా?
0: ఫస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ చదవమని అయితే నేను చెప్తాను. ఎందుకంటే కష్టపడి ఫుల్ అంటే రోజు 15 అవర్స్ 16 అవర్స్ ఎవరు చదవరు కూడా, టాప్ ర్యాంకర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూనే చదువుతారు, 12 అవర్స్ చదువుతారు మ్యాక్సిమం. 12 అవర్స్ కంటే ఎక్కువ ఎవరు కూడా చదవలేరు. కానీ చదివినంతసేపు ఫుల్ ఎఫర్ట్తో చదవమని నేను చెప్తాను. అలా ఒక గోల్ పెట్టుకోమని, ఏ రోజు టైం టేబుల్ ఆ రోజు ఫాలో అవ్వమని కూడా చెప్తాను. ఇంకా దీంతో పాటు కొంచెం మెడిటేషన్, విజువలైజేషన్, అంటే మనం గోల్ వస్తుంది అంటే పక్కా సక్సెస్ అవుతాము, మరి ఎర్రర్స్ రాయడము,

0: అంటే ఎక్కడెక్కడ ఎగ్జామ్లో తప్పులైన చోట ఎందుకు తప్పైంది, ఏం చేస్తే నాకు ఇంకా ఎక్కువ బాగా మార్కులు వస్తాయి, ఏం చేస్తే నేను ఇంకా గోల్కి దగ్గరికి వెళ్తానని ఆలోచిస్తే రోజు కొన్ని ఐడియాస్ వస్తాయి ప్రతిరోజు. వాటిని ఫాలో అవుతూ మనకు అనిపించింది చేయమని నేను చెప్తాను. మెయిన్ మన హార్ట్కి ఏదనిపిస్తే దాన్ని ఫాలో అవ్వమని నేను చెప్తాను. ఇంకా ఎక్కడ కూడా ఇరిటేట్ అవ్వకుండా ఎగ్జామ్లో కూల్గా ఉండి కామ్గా ఉండి ఎగ్జామ్లో చేస్తే రా అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను.
1: ఓకే ఓకే హర్షిత్.

0: చిడి బలపుల గంధమిత్తా పక్కలలో
1: శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలిముత్తుగా.

తారకం ఆసుపత్రి నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా సుమారు 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90 వేల మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం కందులపాడులో ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెనుగంచి ప్రోలులో పోలీసులు ఈరోజు నకిలీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అది తినదగిన జంతువుల మాంసం కాదని నిందితులు చెప్పినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. నకిలీ మాంసం విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి 2026 పునఃపరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ రేపు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఎస్ఐఆర్ మరియు 2 సంవత్సరాల కూటమి పాలనపై ఇంటింటి ప్రచార అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 2026 మ్యాచ్లు ఈ నెల 24 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో జరగనున్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ శ్రీలంక ఏ జట్టుతో ఫైనల్లో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పనా మధిర. ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులను ఆదేశించారు. రెండేళ్ల క్రితం రాష్ట ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్తు రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం జరిగిన సమావేశంలో శ్వేతపత్రాలు విడుదల చేశారు. హైదరాబాద్లో రేపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా బసవ

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో విదేశీ

0: లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2 లక్షలకు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ

0: భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: Jyoti FM 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 7:16 దాటి 36 సెకండ్లు. మీరంతా ఆచ్యూన్ చేసి వింటున్నారు 101.3 మెగాహెడ్స్ పై వింటున్నారు మనసును మనసై. మనసును మనసై కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనసును మనసై కార్యక్రమంలో చిన్నబాబడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 0664441 నెంబర్కు వాట్సాప్ చేయాలి. మనసై మనసును అంటే మనసులోనే మనసై ఉందన్నటువంటి కార్యక్రమం అనమాట. మనసును మనసైలో చిన్నమ్మ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 0664441 నెంబర్కి వాట్సాప్ చేయాలని చెప్పారు కదా. మనసును మనసై కార్యక్రమంలో ఫస్ట్ క్వశ్చన్, గెట్ రెడీ. నా మనసుకి ఏమైంది అన్నట్లుగా ఉంది కదా. మనసులో ఏముందో చెప్పాలి అంటే మన మనసులోని మర్మం మనమే చెప్పాలి. ఎదుటి ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. మనసులోని భావం ముఖంలో కనిపిస్తుంది. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఒకరున్నారండి. ఈ సింగర్ ఒక పాట ఆలపిస్తే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేస్తాం. సూపర్ సూపర్. ఆ పాట ఎలా ఉన్నా సరే మనం చప్పట్లు కొట్టాల్సిందే, తప్పదు మరి. ఆ సింగర్ ఎవరు? ప్రపంచంలోని అత్యుత్తమ గాయకులు ఉన్నారు ఒకరు. ఈ సింగర్ పాట పాడితే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొడతాం. ఆ సింగర్ ఎవరు తెలిస్తే 0664441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసే వింటున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సుప్రభాతం చిత్రానికి సునీత కార్తిక్ అల్పించిన సినీ వినడు గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:23 దాటి 56 సెకండ్లు. మీరంతా ఆచ్యం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఏ 101.3 MHz పై వింటున్నారు మనసును మనసే. ఈ కార్యక్రమంలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించాలి, ముందు ప్రశ్న ఏమిటో చెప్తాను. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఉన్నారు, ఈ సింగర్ ఆలపించిన పాట పాడినా మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేద్దాం, కొట్టాలి తప్పదు. మరి ఎందుకో తెలియదు, మరి ఎవరో సింగర్ అని అడిగారు, తక్కువ మంది పంపించారండి. మంగళకి నుంచి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సరే పంపారు. మీకు ఎలా తెలిసిపోయిందండి సూపర్? తర్వాత ఎవరు, హాయ్ గుడ్ ఈవినింగ్ తేజ, కార్తి, కీర్తి, ఓకే కూచిపూడి నుంచి. ఓ ఆన్సర్ అయితే పంపించట్లేదు. తర్వాత కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మైకెల్ జాక్సన్ అంటున్నారండి. ఎవరు, గడిగ తిమ్మప్ప, గడిగ సరోజ, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మక నూరు నుంచి. మైకెల్ జాక్సన్ అయితే కాదు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఓ సూపర్ రైట్ ఆన్సరే, తెలిసిపోయిందా. తర్వాత ఎవరు, ముంబై నుండి మహమ్మద్ జరిదర్ శ్రేయవాణి జరిదర్. బాగున్నారండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఆ గాయకులు ఎవరో దొరకడం లేదు సార్ అంటున్నారు. వెతకండి వెతకండి, దొరుకుతారు. జాగ్రత్తగా, మనం వెతకాల్సిన పర్లేదండి, ఆన్సర్ చెప్పేస్తున్నాను. మనం వెతకాల్సిన పర్లేదు, ఆ గాయకులు ఎవరో కాదు. చాలా సరదాగా ఫన్నీగా అడిగాను. దోమ అండి, దోమ కరెక్ట్గా వచ్చి చెవు కాడే గుయ్యూ అనే పాట పాడుతుంది. ఆ పాటకి మనం మనకు నచ్చదు, నచ్చకపోయినా సరే మనం చప్పట్లు కొడతాం కదా. రైట్ ఆన్సర్ అయితే ఇద్దరు ముగ్గురు పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. సరదా సరదా సాగేటటువంటి మనసును మనసే కార్యక్రమం అరికెరియర్ అయితే అందరినీ స్వాగతిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. మరి కొద్దిమంది మాత్రమే వాట్సాప్ చేశారు, మరి మిగతా వారికి ఈ ప్రశ్న అర్థం కాక వాట్సాప్ చేయలేదు, నాకైతే అర్థం కాలేదు. సరే నేను ఒక ప్రశ్న

0: అడగబోతున్నాను, గెట్ రెడీ. జీకే ప్రశ్న. పిడుగుల దేశమని ఒక దేశాన్ని పిలుస్తారు. ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కదా, పిడుగులు పడుతూనే ఉన్నాయి. మరి పిడుగుల దేశమని ఒక దేశాన్ని పిలుస్తారు, అది ఏ దేశం? తెలిసిపోయిందా? 0664241414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 బెకహెడ్స్ పై మనసును మనసే వింటున్నారు గీత్యురాజ్ చిన్నబాబు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఏమైంది ఈ వేళ చిత్రానికి? చక్రి పావని పాండే ఆలపించిన భాస్కర్ భట్ల రవికుమార్ గారి గీతం విదేశారు. స్టూడియోలో సమయం చేస్తే 7:32 దాటి 30 సెకండ్లు. మీరంతా ఆచ్యం చేసి వింటున్నారు 101.3 MHz పై మనసు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు. మనసును మనసు ఈ కార్యక్రమంలో చిన్నబాబు ఒక ప్రశ్న అడిగాడు. పిడుగుల దేశం అని ఒక దేశాన్ని పిలుస్తారు, ఆ దేశం పేరు ఏమిటి అని అడిగాను. వావ్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సరే పంపించారండి. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్కవరణి, సూపర్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్హాపూర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నందెల నుంచి రైట్ ఆన్సరే పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు, ఆన్సర్ అంటూ ఓకే వెనుజులా కాదండి, ఆశ శ్రీనివాస్ గారు నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు? తిమ్మప్ప సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇటు కనకరావు పెడన రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ శ్వేత లక్ష్మి నిష్కహాని వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు? గోల్కాన్ దగ్గర నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి అమెరికాట. కాదండి నేను చెప్తాను, మహమ్మద్ జరిదిన స్నేహమాని జరిదిన పంపించారు, రైట్ ఆన్సర్. వీరైతే కొద్దిమంది మాత్రం పంపించారండి. ఆన్సర్ వచ్చేసి భూటాన్, పిడుగుల దేశం అని పిలుస్తారండి. మనసులు మనసు ఈ కార్యక్రమంలో చిన్నబాబు ఉన్నాడు. చిన్నబాబు ఒక పాట వినిపిస్తాడు, పాట సినిమా పేరు, చిత్రం పేరు, తర్వాత సింగర్స్ ఎవరు, ఏది చెప్పినా సరే రైట్ ఆన్సరే అవుతుందండి. పాట అయితే చాలా జాగ్రత్తగా వినండి. మీరు విన్న పాటే, ఈ పాట ఎప్పుడు వినలేదని మాత్రం అనొద్దు, జాగ్రత్తగా వినండి. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై మనసును మనసు ఈ విత్ యువరాజ్ చిన్నబాబు.

నేను వినిపించినటువంటి ఆ పాటయో మరో కూడా పంపలేదండి. యడ్ల వెంకటరెడ్డి గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఏ రెహమాన్ మాత్రం పంపించారు. కంగ్రాచులేషన్స్. ఒక్కరే పంపారు కనకారావు పెడన. వావ్ ఈ మూవీ పేరు వచ్చేసి వేరా మూవీ అని పెట్టారు. వేరేం కాదండి, ఇది డబ్బింగ్ మూవీ. సరే రైట్ ఆన్సర్ అయితే ఒక్కరే పంపించారు. పాడింది ఎవరంటే విజయప్రకాష్ గారు. కీర్తి వీరిద్దరే పాడారండి. సరే ఎప్పుడు వినని పాటలే వినిపిస్తూ వీళ్ళనే ఇబ్బంది పెట్టడం పద్ధతిగా లేదనిపిస్తుంది. చంద్రశేఖర్ కొల్లాపూర్ మగధీరాట అబ్బా. స్టూడియోలో సమయం చూస్తే 7:38:56. మనసును మనసు వింటున్నారు విత్ యువర్ అజయ్ చిన్నబాబు.

జీకే ప్రశ్న చాలా ఈజీగా ఉండేటటువంటి ప్రశ్న అయితే నేను అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ మంది అయితే వాట్సాప్ చేయండి. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద జానకిరాజ్ అయితే భూటాన్ అని పెట్టారు పిడుగుల దేశానికి. నేను అడగబోయే ప్రశ్న, ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, ప్రపంచ చక్కెర పాత్ర ఏది? ప్రపంచ చక్కెర పాత్ర దేనిని అంటారు? ఆన్సర్ తెలిస్తే 0662441 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వినండి మనసున మనసై కార్యక్రమం.

మనో శ్రవణ భార్గవి ఆలపించినటువంటి చంద్రబోస్ గీతం వినేశారు. సమయం చేస్తే 7:44 దాటి 48 సెకండ్లు. మీరంతా ఆట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ప్రపంచ చక్కెర పాత్ర ఏమిటి అని అడిగాను. చంద్రశేఖర్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కొల్లాపూర్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇద్దరున్నారండి చంద్రశేఖర్లు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ శ్వేత నిష్కహాని రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. పాలంపాలెం యాలగడ్డ నందల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే నెక్స్ట్ మహమ్మద్ జీదని శ్రీనిభాను జరిద్దన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు వీరు కూడా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ప్రపంచ చక్కెర పాత్ర క్యూబా. దీనిని ప్రపంచ చక్కెర పాత్ర అంటారు. మనసును మనసులో చిన్నబాబు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 0662421414 నెంబర్కి వాట్సాప్ చేయాలి.

ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాల గురించి నేను కృష్ణా తీరంలో చాలా చెప్పాను. కానీ ఈ పథకం, ఉజ్వల యోజన పథకం గురించి అయితే నేను చెప్పలేదు. ఎవరి నిమిత్తం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఉజ్వల యోజన దేని నిమిత్తం ప్రవేశపెట్టారు? ఈ విషయం తెలిస్తే 0662 1414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనివ్వండి వివిధ భారతి FM 101.3 MHz పై మానసన మానసై.

ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఉజ్వల యోజన ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ తెలిసి 0662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గ్యాంగ్ లీడర్ చిత్రం కసిపి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన భవనచంద్ర గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:55 దాటి 10 సెకండ్లు. మీరంతా ఆర్జ్యం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. చిరుబాబు మనసును మనసే కార్యక్రమంలో ఒక ప్రశ్న అడిగాడు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒకటైన ఉజ్వల యోజన దేని నిమిత్తం ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు అని అడిగాను. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు. ఓహోహో, రుద్ర వీర్రాజు సంగీత దర్శకుడు కానూరు తాతారు. జవాబు మూవీ నేను అడిగింది రుద్రమీనా. ఏమండి, నేను అడిగింది వేరు, మీరు పంపించింది వేరు. ప్రశ్న, వినిపించిన పాట? ఆహో, ఆ పాటకి చెప్తున్నారా? కాదండి, వేరేది చెప్పాను. కనకారావు గారు పెడన. ఓకే, రైట్ ఆన్సర్. సమాధానం అంటూ పంపించారండి చంద్రశేఖర్ బెంగళూరు నుంచి. వీరు బెంగళూరు కర్రీ బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్.

నెక్స్ట్ పాలెం పోలయారగడ్ నంద నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు, రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పని సత్యశ్రీ తెనాలి, రైట్ ఆన్సర్ పంపించారు. హిమంత్ కుమార్ విజయవాడ, రైట్ ఆన్సర్. మురహరి యశోద జానకిరాజు చెప్పాను కదా, రైట్ ఆన్సర్. మామూలు చరిత్ర సేవారి చరిత్ర పంపించి, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం, ఓకేనా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన.

రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పేపర్ మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించే పథకం. ఓకేనా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. రైట్ ఆన్సర్ పేపర్ మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ప్రతి ఏడాది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాగా రేపు విద్యుత్తు రంగంపై నివేదిక విడుదల కానుందని అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శమని రాజ్యసభ సభ్యులు చింతకాల విజయ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి బాపూఘాట్ వద్ద విజయ్ నివాళులర్పించారు. తుళ్లూరు మండలం శాకమూరు పార్కులో రెయిన్ ఫారెస్ట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 17.58 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ నిర్మాణం, పచ్చదనం పెంపు, భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించగా 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రేపు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరగాల్సిన పాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేయబడిందని పాడా పీడి శివరామ ప్రసాద్ తెలిపారు. అయితే మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ యథావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తారు.

నిమగ్న ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని టీడీపీ ఇన్ఛార్జీ గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతతో రాజీ పడకుండా ఎటువంటి లోపాలు లేకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో రేవు పోలవరం పెంటకోట రత్నయ్య బీచ్ లో విద్యార్థులు యువకులు బీచ్ సందర్శకులకు సముద్ర తీరంలో ఎదురయ్యే ప్రవాహాలు సముద్రపు లోతు అలల వల్ల ఏర్పడే గోతులు మానవాళికి కలిగే ప్రమాదాలపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెరుకుపల్లి మండలం రాంబొట్లపాలెంలో గ్రామదేవత శ్రీ బగలాముఖి అమ్మవారి కొలువులు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఫిరంగిపురం మండలం వేమవరం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రస్తుత స్కోర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: FM 101.3.
1: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. స్టూడియోలో సమయం చూస్తే 8:03 దాటి 34 సెకండ్లు. మన ఫ్రెండ్స్ కొంతమంది ఒక ఇద్దరు వాట్సాప్ చేశారండి, మల్లీశ్వరరావు శాంభవి జగదీశ్వర్ అండ్ తమన్ కుటుంబ సభ్యులు. జగదీశ్వర్, తమన్, శాంభవి, మల్లేశ్వరరావు వీరంతా ఉప్పులూరు గ్రామం కంకిపేట మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు. మహిళలకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ పథకం ఉజ్వల యోజన ప్రధానమంత్రి మోడీ గారి పథకం అంటూ వాట్సాప్ చేశారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు, అమ్మదగిరి పట్నం, వేటపాలెం, బాపట్ల, వీరు కూడా నమస్తే చిన్నబాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కార్యక్రమంలో ఇప్పుడు డిజేట్ డిజేట్ యుగల గీతాలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

0: సరదా పుల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు బిస్టర్ పాట విన్నారు. డిజే డిజేట్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ ఆలపించిన పాట శుభ సంకల్పం చిత్రం నుంచి.
1: సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య.

తపద్ బాంధవుడు చిత్రాన్ని కశ్మీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సిరివేణ గీతం వినేశారు. డిహెచ్డిఎట్ కార్యక్రమం వినారు విత్యవరాజ్ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అబ్బాయి గారు చిత్రానికి కశ్మీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన భువనచంద్ర గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు.

0: సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయీ సంభావనాయే బనీ హై. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ యే ఆంకడా బఢ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక నౌకలను రంగంలోకి దించడం భారత సముద్ర రక్షణ సామర్థ్య చరిత్రలోనే ఒక మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులో, ఈ అత్యాధునిక నౌకలు దేశ రక్షణ తయారీ రంగానికి ఆత్మనిర్భర్ భారత్ పట్ల దృఢ సంకల్పానికి నిదర్శనమన్నారు. ప్రపంచ సమాజానికి మన దేశం అందించిన అత్యంత అమూల్యమైన కానుక యోగా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈరోజు నిర్వహించిన యోగా ప్రదర్శనలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుతున్న నేటి తరుణంలో మానవాళిని ప్రశాంతత, సమతుల్యత, పరస్పర సామరస్యం, సామూహిక సంక్షేమం వైపు నడిపించడంలో యోగా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పునఃపరీక్ష ఈరోజు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ముగిసింది. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని మరో 14 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఏడాది 22.79 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి పరిశ్రమలో ఈరోజు భారీగా అమ్మోనియా వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఊపిరాడక 7 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ్ మానసిక స్వాస్థ్యసే శారీరక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే, क्या नहीं करना चाहिए, इसका बोध, इससे विश्व शांति का मार्ग भी खुलता है. योग दुनिया के बेहतर भविष्य के लिए एक आवश्यकता भी है.
0: भारत ఐరోపా సమాఖ్య EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ

డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు సున్నా సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती एफएम 101.3
1: GHGH కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై GHGH వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఘరానా బుల్లడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు అర్పించిన పాట. బొబ్బిలి రాజా, హలో బ్రదర్ సంటి చిత్రాల నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం అర్పించిన పాటలు బ్యాక్ టు బ్యాక్ వినండి GHGH కార్యక్రమంలో.

గోధూళి ఎర్రనా ఎందువలనా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సమయం చూస్తే 9:26 దాటే 45 సెకండ్లు. మీరంతా ఆచూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు.

నాలుగు స్తంభాలాట జంజాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్య పాత్రల్లో నటించగా నవత కృష్ణరాజు నిర్మించిన 1982లో చలనచిత్రం ఇదండి. నలుగురు యువతి యువకుల జీవితంతో, ప్రేమ, పెళ్లిళ్లతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంజాల. భారమైన ప్రేమ కథతో సినిమాల్లో అంతగా అనుభవం లేని వీరహీనులతో నటింపజేసి జంజాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మిని, కొల్హాపురి ముఖ్య పాత్రలో బెకారార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో శృతి వీరభద్రరావు శృతివేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది శృతి అన్న పదాన్ని తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చి తీసుకొచ్చిందన్నమాట. ఈ సినిమా నుంచి వేలు వీరభద్రరావు పేర్లకు శృతివేలు అనేది వారి ఇంటి పేర్లు అయ్యిందండి. ఇదే చిత్రం నుంచి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మధుర స్వరాలు. వీతివరాజ్ జై చిన్నబాబు.

ఇంటింటి రామాయణం చూడడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 9:42 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అడవి సింహాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

కాణిక శబ్దం చేసినట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసెన్సెల్ ఆలపించడం ఏటూరి గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 15 సెకండ్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఖైదీ రుద్రయ చిత్రానికి రాజు సీతారాం పీసీసీలు ఆలపించిన వేటూరి గీతం.

స్టూడియోలో సమయం చూస్తే 10 గంటలు దాటి 1 నిమిషం దాటి 16 సెకండ్లు అన్ని దాటిపోతూనే ఉన్నాయి. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలనాటి గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన జలపాతాలు, వినిపించిన రాగాలు ఆస్వాదించండి ఈనాటి కార్యక్రమంలో. శ్రీరంగ నీతులు వచ్చేసరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల ఆలపించిన రాజశ్రీ గీతం.

వీరాభిమన్యు చిత్రడికి ఘంటసాల పిసి శిలాల్ పిచ్చిన పాటు విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యుగ పురుషుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిశిల గానం.

యోగదయం చిత్రానికి జమునారాణి ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీమతి చిత్రానికి ఘంటసాల పీసెస్ల గానం.

రక్త సింధూరం చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆలపించిన శ్రీశ్రీ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జింబో చిత్రానికి పిబి శ్రీనివాస్ పిసిసిలు ఆలపించిన శ్రీశ్రీ గీతం వినండి.

అమాయకులు ఆలోచించడానికి పెట్టాపురం బి వసంత ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట పూల రంగుడు వచ్చటానికి మాధవ పెద్ది బి వసంత ఆలపించిన పాట.

52 నిమిషాలు దాటి 45 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కులదైవం చిత్రానికి పి సుశీల గానం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెడ్స్ పై ప్రసారం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశ.

0: అని.
1: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
0: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి AIR TPTY.

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు దేశభక్తి గీతాలు విందాం.

దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి.

0: సార్, హలో ఆకాశవాణి తిరుపతి కేంద్రం సార్.
1: సార్ మాకు రిక్వెస్ట్ వచ్చింది సార్.
0: అదే అదే సార్, వాళ్ళు ఎవరు సార్? వాళ్ళ పేర్లు కొద్దిగా వివరంగా చెప్తే మేము ఇక్కడ ఉండదు, మేము వెతుకుతాం సార్.
1: సార్ ఎతకడైతే బాగా.